ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 9వ తేదీ, గురువారం. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరీసా. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలమల సమయం 6:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: Grandmaster title requirements. He finished the tournament with 7 points from 9 rounds, recording 6 wins, 2 draws and 1 loss to secure second place. In men's cricket, India will face England in the 4T20 International of the Five Match Series at the County Ground in Bristol tonight. The match will begin at 10 p.m. Indian time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి.
1: మానవుని చరిత్ర ఎన్ని యుగాలు దాటినా అతడిలో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నన్నెవరు ఇక్కడ నడిపిస్తున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం వినిపించిన తొలిస్వరం వేదం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలని చెప్పేసి మనకి నాలుగు వేదాలున్నాయి. అవి దైవ సన్నిధిని సూచించాయి. అందుకే అవి గ్రంథాలు కాదు, దైవ నివాసాలు కూడా. ఋషుల దృష్టి అపూర్వం. వేదాలలో ప్రతి అక్షరం ఒక దీప్తి, ప్రతి మంత్రం ఒక దివ్య విశ్వాసం. దేవుడు ఆలయంలో మాత్రమే కాదు, వేదమంత్రాల నాదంలో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. వేదశబ్దం రూపంలో కనిపించే బ్రహ్మతత్వం, అందులో మంత్రాలు చైతన్య రూపంలో మనసును తాగేటటువంటి శక్తి తరంగాలు. గాలి మనకి కనిపించదు కానీ మనలను తాకుతుంది కదా. అలాగే వేదస్వరాలు కూడా మన యొక్క ఆంతరంగాన్ని స్పృశిస్తాయి. అందుకే ఋషులు దేవుని వెదగటానికి గిరిశిఖరాలకు అరణ్యాలకు వెళ్ళినంతగా తమ లోపలి వేదనాదాన్ని ఆలకించరు. దేవుడు ఒకే రూపానికి పరిమితమైన వాడు కాదు. భక్తి ఉన్న ప్రతి చోట ఆయన ఉంటారు. వేదాలు ఆ భక్తికి మార్గదర్శకాలు. వేదాలు మానవునికి యజ్ఞాలు, కర్మకాండలతో పాటు జీవన విధానాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని కూడా ఉపదేశిస్తాయి. వేదాలను చదివే వారి కళ్ళల్లో జ్ఞానం తేజోమయంగా కనిపిస్తూ ఉంటుంది. వాటిని వినేటటువంటి హృదయంలో శాంతి అంకురిస్తుంది. ఆ శాంతి అసలైనటువంటి దేవుని నిలయం. వేదాలు అంతర్యామి ఉనికికి నాదరూప సాక్ష్యాలు. మానవుడు వేదాన్ని చదివినా విన్నా తనలోని దైవాన్ని మేల్కొల్పుతాడు. అందుకే వేదాలు నీ నివాసం అన్న వాక్యం ఆధ్యాత్మిక సత్యం. దేవుని బయట వెతికేటటువంటి ప్రయాణం ఒక దశ అయితే, వేదాల ద్వారా లోపల ఆయనను సందర్శించడం అసలైనటువంటి యాత్ర లాంటిది. వేదాలు కాలాన్ని దాటినా నిలచినటువంటి నిత్యస్వరాలు. ఎందుకనగా అవి మనిషి ఆత్మకు సంబంధించినవి. మన శరీరానికి వయసుంటుంది కానీ ఆత్మకి ఉండదు కదా. యుగాలు మారినా వేదాలకు క్షీణత అనేటటువంటిది ఉండదు. ఈ నిత్య సత్యమే వాటిని దైవ నివాసాలుగా నిలబెడుతూ ఉంటుంది. వేదం కేవలం ఆరాధన కాదు, ఆత్మాన్వేషణ. ఒక దీపం వెలిగిస్తే చీకటి తొలగించినట్లే ఒక మంత్రాన్ని హృదయపూర్వకంగా జపిస్తే మనసులోని ఆందోళనలు కరిగిపోతాయి. వేదస్వరాల్లో శక్తి మానవుని ప్రాపంచిక ఆందోళనల నుంచి ప్రశాంతత వైపు నడిపిస్తూ ఉంటుంది. ఈ ప్రయాణంలో దేవుడు మనసులో ప్రవర్ధమానమయ్యే ఒక దీపజ్యోతి. ప్రకృతి ప్రతి అంశంలోనూ వేదస్పందన ఉంటుంది. అది మనిషి గమనించగలిగితే ఈ జగత్తే నిస్తారమైనటువంటి వేద గ్రంథం. అప్పుడు దేవుడు సమస్త సృష్టిలో విస్తరించి ఉన్నాడని ఒక అనుభూతి కలుగుతుంది. వేదం పలికే సత్యం మాటలలో ప్రతిఫలిస్తే, వేదం చెప్పేటటువంటి ధర్మం పనులలో ప్రతిబింబిస్తే అదే అసలైనటువంటి ఆరాధన. అప్పుడే దేవుడిని వెతికేటటువంటి అవసరం ఉండదు. ఆయన మన జీవన శైలిలో ప్రత్యక్షమవుతాడు. కాబట్టి వేదాలు నీ నివాసం అనేటటువంటి భావం చివరికి నా హృదయం, నీ ఆలయం అనేటటువంటి అనుభూతిగా మారుతుంది.
0: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో పాడి పశువుల రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటారు.
1: పాడి పశువుల రవాణాలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. మంచి జాతి పశువులను రైతు సోదరులు ఇతర ప్రదేశాలలో కొని తమ పశువుల శాలలకు తీసుకుని వస్తూ ఉంటారు. ఆయా ప్రదేశాలు రైతు సోదరులకు దగ్గరగా ఉన్నప్పుడు వాటిని నడిపించుకుని తీసుకొస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో చాలా సుదూర ప్రాంతాలలో మేలుజాతి పశువులను కొన్నప్పుడు వాటిని లారీలలోనూ మినీ వ్యాన్లలోనూ రవాణా చేసి తమ తమ పశువుల శాలలకు తరలిస్తూ ఉంటారు రైతు సోదరులు. మరి లారీలలో రవాణా చేసేటప్పుడు రైతు సోదరులు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2 గంటల ముందు ట్రక్కు లోపల భాగం ఫినాయిల్ గాని డెట్టాల్ నీళ్లతో గాని శుభ్రపరచుకోవాలి. రాత్రి సమయంలోనే అంటే చల్లటి వాతావరణం ఉన్నప్పుడే ప్రయాణం చేయాలి. రవాణా సమయంలో పశువు యొక్క గుర్తింపుతో ధృవీకరణ పత్రాన్ని దగ్గరుంచుకోవాలి. అదేవిధంగా రవాణా పత్రము, కొనుగోలు ఇంకా రహదారి పత్రము దగ్గర ఉంచుకోవాలి రవాణా చేసే సమయంలో. ఈ ధృవీకరణ పత్రాలు దగ్గరలో ఉన్న పశువుల డాక్టర్ల వద్ద నుండి గాని మార్కెట్ యార్డ్ల నుంచి గాని పొందవచ్చు. పరిమితిని మించి అంటే 6 నుంచి 9 పశువులను ట్రక్కులో ఎక్కించరాదు. పశువులను వరుసగా కట్టివేయాలి. పశువుకు మధ్య తాడు కట్టి ఉంచాలి. ఒకే సైజులోని పశువులను లారీలో ఎక్కించాలి. దూడలను పశువుల మధ్య ఉంచకూడదు. రవాణా సమయంలో ఒక మనిషిని ట్రక్కు లోపల ఉంచాలి. లారీలో అడుగు భాగాన వరిగడ్డి వేసి ఉంచాలి. ప్రక్కన రేకులు మేకులు లేకుండా చూసుకోవాలి. రవాణా సమయంలో కేవలం పొడి మేత మాత్రమే పశువులకు వేయాలి. ఒకేసారి మేత నీరు ఎక్కువగా ఇవ్వకుండా మధ్య మధ్యలో ఆపి మేత ఇస్తూ ఉండాలి. పశువును నిలబెట్టే రవాణా చేయాలి. ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు పశువుకు విశ్రాంతి అవసరం. కాబట్టి నీడలో లారీని గాని వ్యాన్ గాని ఆపి పశువులను దించి వాటికి నీరు మేత పెట్టి కొంతసేపు విశ్రాంతి తీసుకొనివ్వాలి. లారీలోని మలమూత్రాలను శుభ్రం చేసి పశువులను మళ్లీ ఎక్కించి ప్రయాణం మళ్లీ ప్రారంభించాలి. రవాణా సమయంలో బకెట్టు, తాడు, టార్చ్ లైట్, కత్తెర, టింక్చర్ అయోడిన్, పొడి మేత, రవాణాకు కావలసిన అనుబంధ పత్రాలు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి. పశువులు జ్వరంతో ఉన్నా, నిండు చూడితో ఉన్నా అలాంటి సమయాల్లో పశువులను రవాణా చేయకూడదు. పశువులను ఇన్సూరెన్స్ చేయించి రవాణా చేయడం ఎంతో మంచిది. పశువులను లారీలో ఎక్కించేటప్పుడు ఇంకా దింపేటప్పుడు తప్పనిసరిగా 3-4 మనుషుల సహాయం తీసుకోవడం ఎంతో అవసరం. ఈ సమయంలో పశువును బెదరగొట్టకుండా జాగ్రత్తగా వాహనంలోనికి ఎక్కించాలి. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి రవాణా చేసే సమయంలో ఎక్కడ కొన్నారో ఆ ప్రాంతపు పశువైద్యుని చేత పశువులకు చేసిన టీకాల వివరాలను రాయించుకుని సంతకం చేయించి ఆ పత్రాన్ని దగ్గర ఉంచుకోవాలి. పశువులు రవాణా అయిన తర్వాత పశువులకు వెంటనే నీరు త్రాగించకూడదు. వాటికి ఎండుమేత మాత్రమే ఇచ్చి మేపుతూ ఉండాలి.
0: మీరు ఇంతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో పాడి పశువుల రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విన్నారు.

1.1 మెగాహెడ్స్పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో చర్మ సంబంధిత వ్యాధులు నివారణ మార్గాలు, ఈ అంశం గురించి డాక్టర్ అరుణ లావిడ్యా గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేసిన వారు శ్రీమతి కె నాగలక్ష్మి. 7:30 చిత్రగీతాలు. 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో బంజారాల జీవన ఔన్నత్యాన్ని చాటే శీతలామాత పండుగ గురించి కొన్ని వివరాలు వింటారు. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 మీ మాటతో ఓ పాట కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0774259038 2950039. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 చిత్రగీతాలు. ఒంటిగంట 20 వనితా లోకం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 2:30 కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద సంగీత కార్యక్రమంలో కె ప్రేమ్ కుమార్ బృందం పాడిన జానపద గేయాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులు జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ పశు వైద్యాధికారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా ఉద్యాన పంటల్లో సేద్య పండ్లు ప్రసంగం, పత్తిలో ఆశించే పురుగులు తెగుళ్ల నివారణ చర్యల గురించి వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం జాతీయ రూపకం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు 100.1 MHz ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. కార్యక్రమ వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కెనడా దేశాన్ని కోరారు. రాష్టంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్టంలో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, కొనుగోలుదారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో పొగాకు కంపెనీల ప్రతినిధులు, ట్రేడర్లు, అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని పొగాకు కంపెనీలకు హితవు పలికారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు కెనడా విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్లో కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్ట్, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికున్న అవకాశాలను ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల బీసీసీలు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాష్టంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాల ఆర్థికాభివృద్దితో పాటు పట్టణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రాష్ట పురపాలక శాఖ ఆధ్వర్యంలో అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిన్న వ్యాపార భాగస్వాముల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పట్టణ పేద కుటుంబానికి కనీసం ఒక సుస్థిర జీవనోపాధి వ్యాపారాన్ని అందించాలనే రాష్ట ప్రభుత్వ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న 12 ప్రముఖ బ్రాండ్లు, ఫ్రాంచైజీ భాగస్వామ్య సంస్థలు, స్వయం సహాయక సంఘాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం తమ వ్యాపార నమూనాలను ప్రదర్శించాయి. అనంతరం మెప్మా మిషన్ డైరెక్టర్ భాగస్వామ్య సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో డిజిటల్ కార్పొరేషన్కు పంపించాలని మంత్రి సూచించారు. దీనివల్ల ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నరసాపురం, శ్రీకాళహస్తిలోని హస్తకళాకారులకు అధికారులు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో

0: 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్రచికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి సమస్యలు ఉన్న 21 మందికి కళ్లజోళ్లు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పంపించి పరీక్షలు చేయించారు. అక్కడ వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. రాష్టంలో పేదల భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో గ్రామ సభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్టంలో పేదలకు భూమి హక్కులు కల్పిస్తూ పారదర్శకమైన, సరళీకృతమైన రెవెన్యూ పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొంటూ,
1: మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నా కూడా అది రెవెన్యూ సమస్య. మేము గ్రామ సభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము, దాదాపుగా 7.5 లక్షల పైచీలకు మా గ్రీవెన్స్ వచ్చినాయి. అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. రీసర్వే అయితే గతంలో అయినటువంటి గ్రామ అన్నింటిలో కూడా మళ్ళా రీసర్వే చేసి ఎక్కడ సమస్యలు ఉన్నాయని కూడా పరిష్కారం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయన్నీ కూడా కనుక్కొని చేస్తాం. అలాగే కలెక్టర్లు, మా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించి అక్కడ సమస్యలు ఐడెంటిఫై చేసి ఏది చేయగలమో
0: మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం బనగానపల్లె చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రాబోయే రోజుల్లో అర్హులైన మరో 3 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయనుందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వినతులు వచ్చాయని, భూ సమస్యలతో కొందరు వచ్చారని చెప్పారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ, చేనేత, జౌలీ శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు. సంక్షేమ గురుకులాలు హాస్టళ్లలో అమలవుతున్న 10% డైట్ ఛార్జీలను రాష్ట ప్రభుత్వం పెంచడం వల్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన పౌష్టికాహారం అందించే వీలు కలుగుతుందని నిన్న విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. డైట్ ఛార్జీల పెంపుతో సాస్కీ నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. బీసీ కురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎన్ వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు ఆనాములో దిగువ ట్రోప ఆవరణంలో నైరుతి దిశగాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన నిన్న రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పొగాకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని

0: इति वार्ताः। ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి వరంగల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి వీణావాణి గారు.
1: రాష్ట స్థాయి వన మహోత్సవ్ 2026 సందర్భంగా వరంగల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేసిన ఎకో టూరిజం, అటవీ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఇందులో భాగంగా నర్సంపేట రేంజ్ పరిధిలోని పాఖాల్ బయోడైవర్సిటీ పార్కులో పర్యాటకుల సౌకర్యార్థం సుమారు 1.54 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సఫారీ వాహనాలు, పెడల్ బోటింగ్ పూల్, పర్యావరణ విద్యా కేంద్రం, డార్మిటరీ, నైట్ క్యాంపింగ్ ప్రాంతాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితేనే రాష్ట సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ అన్నారు. ఇటీవల వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన వరంగల్ బీజేపీ బూత్ అధ్యకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకిచ్చిన ఉపాధి, అభివృద్ది హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించిన నితిన్ నబీన్, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన యువత యువకులు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు, అలాగే జాబితాలో తప్పుల సవరణ, పేర్ల తొలగింపు, చిరునామా మార్పుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంపై వరంగల్ జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కెఆర్ నాగరాజు హాజరయ్యారు. వర్షాకాలం దృష్ట్యా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎంజీఎం ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందేలా చూడాలని కోరారు. వరంగల్ నగరంలో సరుకు రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన సిటీ లాజిస్టిక్ ప్లాన్ సిఎల్పి రూపకల్పనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమాచారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నగరాభివృద్ది, వ్యాపార కార్యకలాపాల విస్తరణ, రవాణా ఖర్చుల తగ్గింపుతో పాటు సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ప్రణాళిక ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇటీవల వరంగల్ మండలం పైడిపల్లి గ్రామంలో జరుగుతున్న పాఠశాల నిర్మాణ పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి కేటాయింపు అంశంపై భూములిచ్చే రైతులతో మాట్లాడారు. మార్కెట్ డిమాండ్ ఉండి ప్రభుత్వం బోనస్ ప్రకటించిన 7 రకాల వరి విత్తనాలను మాత్రమే రైతులు సాగు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులకు సూచించారు. ఇటీవల గురిజాల రైతు నివేదికలో నిర్వహించిన సీడ్ మేళా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ఆయన ప్రారంభించారు. వర్షపాత పరిస్థితులను బట్టి మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలని, వర్షాభావ పరిస్థితులుంటే 6 తడిపంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, యూరియాను తగిన మోతాదులోనే వాడుతూ 2వ దఫా నుండి నానో యూరియాను తప్పనిసరిగా ఉపయోగించాలని రైతులకు సూచించారు. వరంగల్ను క్షయరహిత జిల్లాగా మార్చేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హెచ్ఐవి, మధుమేహం, రక్తపోటు బాధితులతో పాటు టీబీ రోగుల సన్నిహితులకు తప్పనిసరిగా టీబీ నిర్ధారణ, ఛాతీ ఎక్స్రే పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. ఇటీవల ఆసుపత్రి ప్రాంగణాన్ని సందర్శించిన ఆమె భవన నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్తు, తాగునీరు, పారిశుద్ధ్య పనుల పురోగతిని పరిశీలించి పనుల్లో ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న చారిత్రక ఖిలా వరంగల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ విద్యార్థులు, ప్రజలు, అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
0: వరంగల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. అందించిన వారు డి వీణావాణి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన 23వ జాతీయ స్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ లో ఆస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, రక్షణ, కీలక సాంకేతికతలు, విద్య, ప్రజా సంబంధాల బలోపేతంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. భారత్ ఆస్టేలియా సీఈఓల వేదికలో పాల్గొనడంతో పాటు మెల్బోర్న్ లో ప్రవాస భారతి నిర్వహించే కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. ఆస్టేలియా ప్రధాని ఆహ్వానం మేరకు 3 రోజుల పర్యటన కోసం మోదీ నిన్న సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్ లో తనకు లభించిన ఘన స్వాగతానికి మోదీ భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలిపారు. చరణి సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు భారత్ మాతా కీ జై, మోదీ మోదీ నినాదాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ ఇండియా ఆర్కెస్ట్రా మా తుజే సలాం పాటను ఆలపించడాన్ని ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో భారత హైకమిషనర్ నగేష్ సింగ్ మాట్లాడుతూ, గత దశాబ్దంలో ప్రధానమంత్రికి ఇది 3వ ఆస్ట్రేలియా పర్యటనని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమాపేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫజల్ బీమా యోజన, రికార్డు స్థాయి వ్యవసాయ రుణాలు, ఎరువులపై 13 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. దేశ జాతీయ భద్రత, స్వయం ప్రతిపత్తి, సార్వభౌమాధికారాలకు ఆహార భద్రతే పునాదని మంత్రి తెలిపారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవం కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన, పర్యావరణ హిత వ్యవసాయ రంగాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న కువైట్లో ఆ దేశ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబేర్ అల్ అహ్మద్ అల్ సబాత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టుగా జయశంకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కువైట్లో ఉన్న ప్రవాస భారతీయుల సంక్షేమానికి, భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కువైట్ విదేశాంగ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, ఆహార భద్రత, ఆరోగ్య రంగాలపై దృష్టి సారిస్తూ రెండు దేశాల మధ్య సహకారంపై సమీక్షించామని, భవిష్యత్తులో భారత్ కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటు ఉన్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178 తగ్గిందని తెలిపారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా, జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని తెలిపారు.
1: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टेयर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है, उनकी बुआई को प्राथमिकता दें.
0: మహారాష్ట, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్టాల్లో పరిస్థితులు కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని మంత్రి తెలిపారు. జూలై నెలలో వర్షాలు మరింత కురిస్తే అవకాశం ఉందని, తద్వారా ఖరీఫ్ విత్తే పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహార భద్రతపై వివిధ రాష్టాల మంత్రులతో న్యూఢిల్లీలో చర్చించారు. కేరళ ఆహార మంత్రి అనూప్ జాకోబ్తో జరిగిన భేటీలో ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. అలాగే కర్ణాటక ఆహార మంత్రి కెహెచ్ మునియప్తో సమావేశమై పాత మద్దతు ధర పథకం నిధులపై చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం ప్రహ్లాద్ జోషిని కలిసింది. రాష్టంలో ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులకు మేలు చేసేలా సేకరణ లక్ష్యం పెంచాలని వారు కోరారు. ఈ ప్రతిపాదన నిబంధనల ప్రకారం పరిశీలించాలని అధికారులను మంత్రి జోషి ఆదేశించారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు దాదాపు 80% పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో ప్రయాణికులు ఢిల్లీ నుంచి ముంబైలో నారిమన్ పాయింట్, జవహర్లాల్ నెహ్రూ పోర్టుకు కేవలం 12 గంటల్లో చేరుకోవచ్చన్నారు. బూందీలో లబన్ ఇంటర్చేంజ్ నుంచి కోట వరకు 90 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే మార్గాన్ని తనిఖీ చేసిన తర్వాత కోటాలో దారాటండ్ల సమీపంలో జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ, మేము ఏం హామీ ఇస్తామో దాన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక భద్రతా సహకారం పెంపొందించుకోవడంతో పాటు వివిధ అంశాలపై నిన్న న్యూఢిల్లీలో ముగిసిన 23వ జాతీయస్థాయి సమావేశంలో ఇరు దేశాలు చర్చించాయి. ఉగ్రవాదం, వేర్పాటువాదం, మత్తు పదార్థాల అక్రమ రవాణా, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు వంటి అంతర్జాతీయ నేరాలు అరికట్టేందుకు పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం, భద్రతలు కాపాడడం ఎంతో కీలకమని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. తమ భూభాగాన్ని భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించడం ఇవ్వమని మయన్మార్ హామీ ఇచ్చింది. అలాగే కళాధాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, భారత్ మయన్మార్ థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. భారత్ నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ మహాసాగర్ విధానాల్లో మయన్మార్ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ స్పష్టం చేసింది. భారత బృందానికి హోం కార్యదర్శి గోవింద మోహన్, మయన్మార్ బృందానికి ఆ దేశ హోంశాఖ డిప్యూటీ మంత్రి మేజర్ జనరల్ మిన్తు నాయకత్వం వహించారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు పొగాకు కంపెనీలు వెంటనే కనీస మద్దతు ధర సేకరణ ప్రక్రియ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొగాకు ధర కిలోకు 200 రూపాయల కంటే తగ్గకూడదని స్పష్టం చేస్తూ వేలం ప్రక్రియ వేగవంతం చేయాలని కంపెనీలు కోరారు. పొగాకు బోర్డు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కర్ణాటకలో కొనుగోలు సాధారణంగా జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఆలస్యం కావడంపై ప్రశ్నించారు. సేకరణ హామీలు నిలబెట్టుకోని కంపెనీలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు కొనుగోళ్లు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు రైతు ప్రయోజనాలు కాపాడేందుకు కొబ్బరి, తోతపురి, మామిడి పండ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా వారికి మంచి ధర లభించేలా చూసేందుకు ఈ నిర్ణయం ఉపయోగిస్తుందని వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ తెలిపింది. ధరల మద్దతు పథకం ద్వారా కనీస మద్దతు ధర రాష్టంలో 87,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎండు కొబ్బరిని సేకరిస్తారు. దీని మొత్తం విలువ 1,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద క్వింటాల్కు 1,000 రూపాయల కంటే ఎక్కువ ధరతో 96,000 మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి పండ్లు సేకరించనున్నారు. ఈ నిర్ణయాలు తమిళనాడు రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ వారి ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి అనంతరం ఆ దేశంపై మరోసారి వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్టుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ దాడులు సీజ్ ఫైర్ ముగింపుకు సంకేతమని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలోనే ఈ ప్రకటన వచ్చింది. అయితే ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్దానికి దారితీయమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టుగా అక్కడి మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మహారాష్టలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అంచనా వేసింది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మెల్బోర్న్లో ఆస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రైతుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రక్షణ

0: మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 5 టీ20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం
3: మా హాస్పిటల్ నందు
2: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
3: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
2: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
3: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
2: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చర్మ సంబంధిత సమస్యలు, నివారణ మార్గాల గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎల్ అరుణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి.
6: శ్రోతలకు నమస్కారం. శరీరాన్ని రక్షించే అతిపెద్ద అవయవం చర్మం. చర్మానికి సంబంధించి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. చర్మ సమస్యల గురించి, లక్షణాలు, అలాగే చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీటి గురించి ఈరోజు మన స్టూడియోకి విచ్చేసినటువంటి MD డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎల్ అరుణ చౌహాన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ గారు, చర్మ వ్యాధులు సాధారణంగా ఎందుకు వస్తాయండి?
7: చర్మ వ్యాధులు రావడానికి చాలా రకరకాల కారణాలు ఉంటాయండి. కానీ ఫస్ట్ మనం చర్మం గురించి తెలుసుకుందాము. చర్మం మన బాడీలో అనేది అతిపెద్ద అవయవం. సో మన బాడీ లోపల ఉన్న ఆర్గాన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ బయట ఉన్న వాతావరణం చేంజెస్ వలన చర్మ సమస్యలు రావచ్చు. ఆర్ ఐదర్ లోపల ఉన్న లివర్, కిడ్నీ చేంజెస్ ఉన్నా, డయాలసిస్ పేషెంట్స్ ఉన్నా, ఏది ఉన్నా గానీ చర్మం మీద అనేది బయట కనిపిస్తుంది అన్నట్టు. ఎట్లా కేటగరీ చేయొచ్చు అని అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు. సో వీటిలో ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే లైక్ గజ్జి, తామర, ఇవి ఎక్కువ స్వెట్టింగ్ రావడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే చికెన్ పాక్స్, అమ్మవారు అలా అంటాం కదా. నెక్స్ట్ ఏంటంటే అలర్జీలు. ఈ అలర్జీలలో మెయిన్ గా ఫుడ్ వల్ల రావచ్చు అలర్జీ. ఆర్ ఏదన్నా కాంటాక్ట్ ఉన్న కాంటాక్ట్ వల్ల కూడా అలర్జీస్ రావచ్చు. ఉలెన్ బట్టలు అవి వేసుకుంటాం కదా, వాటి వల్ల కూడా రావచ్చు. కొంతమందికి చెప్పులు కూడా పడకుండా అలర్జీస్ వస్తాయి. కొంతమంది ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకుంటారు. ఆ ఇమిటేషన్ జ్యువెలరీ ఎక్కడైతే మనకి కాంటాక్ట్ ఉంటుందో అంటే మెయిన్ గా నెక్ దగ్గర ఉంటుంది. సో అక్కడ చర్మం అనేది మొత్తం ఇట్లా డార్క్ గా అయి ఉండొచ్చు, లేదంటే మొత్తం ఒక ఎగ్జిమా లాగా, ర్యాషెస్ లాగా రెడ్ గా కూడా ఫామ్ అయి ఉండొచ్చు. మెయిన్ గా ఎక్కువ పొల్యూషన్ ఉన్నా గానీ, డైరెక్ట్ యువి రేస్ వల్ల గానీ చర్మం అనేది చాలా పాడైపోతుంది. నెక్స్ట్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటే మన రోగ నిరోధక శక్తి లోపాలు అని అనొచ్చు. బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఏం చేస్తుంది అంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఫారిన్ బాడీ నుండి. కానీ మన బాడీ మన ఓన్ చర్మ కణాలని రివర్స్ లో అటాక్ చేస్తుంది అన్నట్టు. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా థైరాయిడ్ ఉన్నప్పుడు. సో వీటిలలో ఏమొస్తాయంటే సోరియాసిస్, ఎగ్జిమా, బొల్లి లాంటివి వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ జెనెటిక్స్, జన్యుపరమైన చర్మ వ్యాధులు రావచ్చు అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కొన్ని వ్యాధులు రావచ్చు.
6: మేడం, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటటువంటి అంటే టచ్ తోటి వచ్చే చర్మ వ్యాధులు ఏంటండి?
7: మనం ఒకరి నుండి ఒకరికి వచ్చే చర్మ వ్యాధులని మెడికల్ గా ఏమంటాం అంటే కంటాజియస్ స్కిన్ డిసీజెస్ అని చెప్పి అంటాము. ఇవి ఎందుకు ఒకరి నుండి ఒకరికి వస్తాయి, ఇవి ఎలా వస్తాయి అని అంటే ఎవరికైతే స్కిన్ ప్రాబ్లం ఉందో, ఆర్ వ్యాధి ఉందో, వాళ్ళ బట్టలు, బెడ్షీట్స్ అండ్ టవల్స్ లేదా సోప్ అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకుంటే వాళ్ళ నుండి వేరే వాళ్ళకు వస్తుంది. కామన్ టాయిలెట్స్ లైక్ హాస్టల్లో ఉండే పిల్లలు కామన్ బాత్రూమ్స్ అనేటివి షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళలో పక్కన ఉంటారు కదా, సో వాళ్ళ నుండి కూడా అలా రావచ్చు. ఇంకా టైట్ బట్టలు వేసుకునే వాళ్ళలో, ఎక్కువ చెమట ఉన్న వాళ్ళలో ఇవి ఇలా వస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో తామర, తామర అంటే రింగ్వామ్ అని జనరల్ గా అంటారు. ఎందుకంటారు అని అంటే ఇది

0: రౌండ్ రౌండ్ గా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి రింగ్ వామ్ అంటారు. వచ్చిన వాళ్ళ బట్టలు బెడ్షీట్స్ అవి షేర్ చేయడం వల్ల వస్తుంది. అండ్ నెక్స్ట్ అథ్లెట్ ఫుడ్ అని ఇంకొకటి అంటారు. స్టడీ షూస్ ఆర్ సాక్స్ వేసుకుని అలాగే ఎక్కువసేపు ఉండడం వల్ల వస్తుంది. సాక్స్ షేర్ చేయడం వల్ల కూడా రావచ్చు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే చిన్నపిల్లలకి ఇట్లా ముక్కు దగ్గర గానీ మూతి మీద ఎక్కడైనా గానీ చిన్న చిన్న నీటి బొగ్గలు వచ్చేసి పగిలిపోతాయి. పగిలిపోయి అట్టగడుతుంది, అందులో నుండి ఒక వాటర్ లాగా డిశ్చార్జ్ వస్తుంది. అది స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు వాళ్ళని టచ్ చేసినా వాళ్ళకు వస్తుంది. ఇంకొకటి గజ్జి అనేది, గజ్జి అనేది ఒక చిన్న మైట్ చిన్న పురుగు వల్ల వస్తుంది. అది నైట్ టైం ఎక్కువ దురద వస్తుంది. నెక్స్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, చికెన్ పాక్స్ అంటే అమ్మవారు అని అంటాం కదా, నీటి బొగ్గులంతా ఒళ్ళంతా వస్తాయి కదా, సో అవి వేరే వాళ్ళకి టచ్ అయినా గానీ క్లాతింగ్ అదంతా షేర్ చేసినా గానీ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అందులో ఇంకా వార్ట్స్ అనేటివి కొన్ని ఉంటాయి, సేమ్ పింపుల్స్ లాగా గట్టి గట్టిగా కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే టచ్ చేస్తే రావు గానీ అందులో ఒకవేళ గోకితే అందులో నుండి బ్లీడింగ్ వస్తుంది. ఆ బ్లీడింగ్ వేరే వాళ్ళకి, లైక్ మేము ప్రొసీజర్స్ చేస్తాం మా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు అవి తీసేస్తాం కదా, వాళ్ళ బ్లీడింగ్ ఆర్ అందులో నుండి ఏదైనా మాకు టచ్ అయినా గానీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ మాకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది చాలా డేంజర్ అన్నట్టు వైరల్ ఇన్ఫెక్షన్.
1: డాక్టర్ గారు, మరి కొంతమందిలో చర్మం బాగా దురద వచ్చి పుండ్లు ఏర్పడుతూ ఉంటాయండి, ఇలా ఎందుకు జరుగుతుంది?
0: బాగా దురద వచ్చి పుండ్లు అవుతున్నాయండి, దీన్ని అలర్జీ అని చెప్పి అంటారు, స్కిన్ అలర్జీస్, కాంటాక్ట్ డెర్మటైటిస్ అని. సో ఇది ఏంటంటే ఏదైనా వస్తువు తాకినప్పుడు ఆర్ ఏదైనా ఫుడ్ పడనప్పుడు అలా వచ్చేదాన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ఇలా ఎందుకు వస్తుంది అని అంటే మన ఆటోఇమ్యూన్, మన రోగ నిరోధక శక్తి లోపాల వల్ల వస్తుంది అన్నట్టు. వాతావరణంలో చేంజెస్ కూడా, సో బాగా డ్రై అయినప్పుడు స్కిన్ కూడా బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయినప్పుడు మనకు అక్కడ గోకాలనిపిస్తుంది. సో గోకిన తర్వాత అక్కడ స్కిన్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అయ్యి కొంచెం చిన్న పుండ్లలాగా ఇన్ఫ్లమేషన్ అనేది తయారవుతుంది. స్కిన్ బ్యారియర్ పోయి బయట నుండి బ్యాక్టీరియాస్ అనేది అక్కడ చిన్న పుండులాగా ఫామ్ అవుతుంది. అది బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది. సో మళ్ళీ గోకాలనిపిస్తుంది, మళ్ళీ గోక్తాం, మళ్ళీ పుండు అవుతుంది, సో మళ్ళీ గోక్తాం. సో ఇది ఇచ్చెస్ స్క్రాచ్ సైకిల్ అని చెప్పి అంటారు. ఇలా ఒక సైకిల్ అన్నట్టు. అది కొంచెం వచ్చిందంటే ఇంకా గోకి అక్కడ పుండు అవుతుంది. అటోపిక్ డర్మటైటిస్ అని అంటే చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం. సో ఇది ఎలా వస్తుంది అని అంటే జెనెటిక్స్ ద్వారా అని చెప్పి అనుకోవచ్చు. ఆ పిల్లలలో ఎక్కువ చిన్నప్పుడు అయితే ఫ్రీక్వెంట్ గా తుమ్ములు రావడం, జలుబు అవ్వడం, పెద్దవాళ్ళలో అయితే వాటర్ వస్తుంది అండ్ కూల్ డ్రింక్స్ అవి ఏవి పడవన్నట్టు. వాళ్ళకి ఆస్తమా కూడా ఉన్న వాళ్ళని అటోపిక్ పేషెంట్స్ అని చెప్పి అంటాం అన్నట్టు. వాళ్ళల్లో స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయి ఫేస్ మీదనైనా ఇట్లా మో చేతులు మోకాళ్ళ లోపల సైడ్ అయినా గానీ డ్రై అయిపోయి చిన్న చిన్న పొలుసుల్లాగా ఊడిపోతా ఉంటుంది. ఇది ఎండకెళ్తే కూడా రావచ్చు.
1: మేడం, మరి చర్మం పైన తెలుపు లేదా ఎరుపు రంగులో మచ్చలు వస్తూ ఉంటాయండి కొంతమందిలో, చాలా రోజులుంటాయి, అలా ఎందుకు వస్తాయండి?
0: తెలుపు ఆర్ ఎరుపు రంగు మచ్చలు రావడానికి మెయిన్ గా స్కిన్ డిసీజెస్ ఇట్ సెల్ఫ్ రావచ్చు, ఆర్ లేదా ఏదైనా అలర్జీ వల్ల రావచ్చు, ఆర్ కొన్ని పుట్టు మచ్చలు కూడా అయి ఉండొచ్చు. సో మెయిన్ గా మనకి తెలుపు రంగు మచ్చలు రావడానికి కుష్టు వ్యాధి. సో ఈ హ్యాన్సన్స్ లో ఫేస్ మీద రావచ్చు తెల్ల మచ్చలు, అయినా బాడీలో ఎక్కడైనా రావచ్చు, కానీ ఇందులో దురద అండ్ స్పర్శ అనేది ఉండదు అన్నట్టు. అండ్ నెక్స్ట్ మన సుబ్బెం అంటారు కదా, ఈ సుబ్బెం ఎక్కువ చెమట ఉండడం వల్ల వీప్ లో అక్కడక్కడ ఫేస్ మీద ఇట్లా తెల్లగా ప్యాచెస్ లాగా తెల్లగా రావచ్చు, ఆర్ బ్రౌన్ కలర్ లో కూడా రావచ్చు. ఇందాక చెప్పినట్టు మనం పిటిరియాసిస్ ఆల్బా అని చిన్నపిల్లలు వస్తుంది, ఇది కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా చిన్నపిల్లల్లో తెల్ల మచ్చలు వస్తాయి.
1: మేడం, మరి కొంతమందిలో బొల్లి వ్యాధి అని అంటే తెల్ల పొడి వస్తూ ఉంటుంది కదా, అది వంశపారపర్యం అంటే ఇంట్లో ఎవరికైనా ఉంటే గనక వస్తుందా, లేకపోతే ఇది కూడా అంటు వ్యాధేనా?
0: అయితే బొల్లి వ్యాధి అనేది మెయిన్ గా ఆటో ఇన్ఫ్లమేటరీ కండిషన్ అండి. మన బాడీ మనకే రియాక్ట్ అయ్యి మన బాడీలో ఉండే చర్మ కణాలను, అంటే ఏదన్నా అయి ఉండొచ్చు, మెలోసైట్స్ అయి ఉండొచ్చు, లింఫోసైట్స్, వాటిని డిస్ట్రక్ట్ చేస్తుంది. ఈ బొల్లి వ్యాధి మెయిన్ గా ఆటో ఇన్ఫ్లమేటరీ, జెనెటిక్స్ వల్ల వచ్చేది చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒకరి నుండి ఒకరికి వచ్చేది కంటాజియస్ కాదు. ఆటో ఇన్ఫ్లమేటరీ స్ట్రెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో ఈ కండిషన్స్ డెవలప్ అవుతాయి. జెనెటిక్స్ అనేది చాలా తక్కువ. మ్యారేజెస్ చేసుకున్నా గానీ చాలా మంది మమ్మల్ని అడుగుతా ఉంటారు, వీళ్ళ మదర్ కి ఉంది మరి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా, నెక్స్ట్ వస్తుందా అనేది అడుగుతా ఉంటారు. సో 50-50 ఛాన్స్ ఉంటుంది, వస్తే రావచ్చు లేదా రాకుండా ఉండొచ్చు. అలా
1: అంటే ఏ పరిస్థితుల్లో రావడానికి అవకాశం,
0: స్ట్రెస్ ఎక్కువ, స్ట్రెస్ఫుల్ కండిషన్ అలాంటిది ఉంటే ఆటో ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనేటివి డెవలప్ అవుతాయి మనకి. అందులో బొల్లి వ్యాధి ఒకటి. మన బాడీ మనకే రివర్స్ లో రియాక్ట్ అయ్యి మెలనిన్ అనే కణాలని డిస్ట్రక్ట్ చేసేసి ఈ బొల్లి వ్యాధి అనేది డెవలప్ అవుతుంది.
1: బొల్లి వ్యాధి గురించి చెప్పారు, మరి ఎరుపు రంగు మచ్చలు కూడా చాలా మందిలో ఏర్పడుతూ ఉన్నాయి.

0: కాలంలో. మరి ఇది కూడా ఒక అంటువ్యాధి లాంటిదేనా?
1: ఎరుపు రంగు మచ్చలు రావడానికి మనకి ఏంటంటే చాలా ఇన్ఫెక్షియస్ డిసీజెసే, చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, పింపుల్స్ లాగా తయారవుతాయి, లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ చిన్న చిన్న కురుపుల లాగా వస్తాయి. సోరియాసిస్ కూడా ఎర్రగానే స్టార్ట్ అవుతుంది, ఎర్రగా ఉండి సిల్వరీ కలర్ స్కేల్స్ అని చెప్పి అంటారు. సో అలా అది కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ చికెన్ పాక్స్ మచ్చలు కూడా ఎర్రగానే వస్తూ ఉంటాయి.
0: మేడం, మరి ఇటీవల కాలంలో చూస్తే కనుక 30 ఇయర్స్ అంటే 30 ఏళ్ళు దాటిన మహిళలందరిలో కూడా చాలా మందిలో 60-70% ఈ మొహంలో మంగు మచ్చలు ఎక్కువగా వస్తూ ఉన్నాయండి. ఇది ఎందుకనండి ఇట్లా?
1: మంగు మచ్చలు అనేది ఈ కాలం నుండి అనే కాదు, చాలా మంది మహిళలు ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉన్నంత వరకే ఇవి వస్తాయి. యువి ఎక్స్పోజర్ ఎవరికైతే ఎక్కువ, బయట ఫీల్డ్ వర్క్ ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళకి యువి ఎక్స్పోజర్ వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. పొల్యూషన్ వల్ల కూడా రావచ్చు, జెనెటిక్స్ మదర్ కి అలా ఉంటే వాళ్ళ నుండి కూడా మంగు మచ్చలు వస్తాయి. కొన్ని హార్మోన్ టాబ్లెట్స్ వేసుకున్నా గానీ వాళ్ళకు కూడా మంగు మచ్చలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
0: మేడం, మరి చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జీస్ కానీ మీరు ఎటువంటి చికిత్సలు అందిస్తారు?
1: అయితే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బాడీలో అది ఏ రకమైన ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆ, డిఫరెంట్ వాటికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఏదన్నా ఇన్ఫెక్షన్, ఏదన్నా మచ్చలు వచ్చినాయనంటే పక్కనున్న వాళ్ళు వాడారనో లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారనో స్టీరాయిడ్ క్రీమ్స్ అనేటివి అప్లై చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ రకమైన ప్రాబ్లం అనేది కన్సల్టెంట్ డాక్టర్ ని అడిగి దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ తామర ఉంది అంటే వాటికి యాంటీఫంగల్ క్రీమ్స్ ఇస్తాము. కొన్నే ఉన్నాయి, 1 or 2 ప్యాచెస్ ఉన్నాయి అనంటే మనం యాంటీఫంగల్ క్రీమ్స్ అండ్ కొన్ని దురదకి టాబ్లెట్స్, ఓరల్ గా వేసుకోవడానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. సో ఇది ఒక కోర్స్ లాగా వాడాల్సి వస్తుంది, డిపెండింగ్ ఆన్ లీజన్స్ అన్నట్టు. కొన్ని లీజన్స్ ఉన్నాయనంటే 1 or 2 weeks వేసుకుంటే సరిపోతుంది, లేదు అంతకంటే మళ్ళీ రికరెన్స్ గా వస్తుంది అనంటే ఒక 2 to 3 months ఒక కోర్స్ లాగా వేసుకోవాల్సి వస్తుంది ట్రీట్మెంట్, ఓరల్ గా టాబ్లెట్స్.
0: మేడం, మరి ఆరోగ్యవంతమైన చర్మం కోసం, చర్మానికి సంబంధించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలండి అందరూ?
1: ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అనంటే ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళ బట్టలు, బెడ్షీట్స్ అండ్ ఎవ్రీథింగ్ సపరేట్ గా బాగా హాట్ వాటర్ లో ముంచి వాష్ చేయాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళు కూడా డైలీ మార్నింగ్ నైట్ బాత్ చేయాలి. వాళ్ళ నెయిల్స్ కట్ చేసుకోవాలి, లేదంటే అక్కడ గోకడం వల్ల ఆ నెయిల్స్ లో ఆ స్కిన్ లో అలా ఉండేసి వేరే దగ్గర గోకినప్పుడు అక్కడ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో ఒకరికి గజ్జిలో అయితే ఇంట్లో ఒకరికి వచ్చింది అని అంటే మిగతా వాళ్ళందరికీ కంపల్సరీ అది స్ప్రెడ్ అవుతుంది. ఎలా వస్తుంది అంటే గజ్జిలో ఒక బెడ్ లో పడుకోవడం వల్ల, లేదా వచ్చిన వాళ్ళ బట్టలు వేసుకోవడం వల్ల ఆ గజ్జి అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఒకరికి వచ్చిందంటే ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, లేదా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో తగ్గి వేరే వాళ్ళ నుండి మళ్ళీ వస్తుంది అన్నట్టు స్ప్రెడ్ అవుతుంది. సో స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే అందరు ఒకటేసారి ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్ గా క్యూర్ చేయొచ్చు. న్యాచురల్ గా మనకి డే బై డే ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే ఏదైనా ఫుడ్ పడట్లేదని మనకు తెలిసినప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే దానికంటే దాన్ని మనం అవాయిడ్ చేస్తే సగం ప్రాబ్లమ్స్ రావు. అర్టికేరియా అనేది మెయిన్ గా మనం తినే ఫుడ్ వల్ల వస్తుంది. నాన్ వెజ్ మెయిన్ గా హై ప్రోటీన్ ఉన్న వాళ్ళలో, డైరీ ప్రొడక్ట్స్ ఉన్న, సీ ఫుడ్ తీసుకున్నా గానీ, పీనట్స్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఏది తిన్నా గానీ చిన్న పిల్లల్లో మెయిన్ గా వాటి వల్ల వస్తుంది. అడల్ట్స్ లో అయితే ఏదన్నా పడకుండా ఉండొచ్చు, ఫుడ్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, వెదర్ చేంజెస్ కూడా వాళ్ళకి పడకుండా దద్దులు రావచ్చు. చల్లగా ఉంటే కొంతమందికి పడదు, దద్దులు వచ్చేస్తాయి. కొంతమందికి బాగా హీట్ గా ఉన్నా కానీ దద్దులు వచ్చేస్తాయి. ఈ దద్దులు ఎలా వస్తున్నాయి అనేది చూసుకొని రాకుండా ఉండాలి అంటే అవి అవాయిడ్ చేసేస్తే మనం బెటర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అన్నట్టుగా. న్యాచురల్ గా గ్లోగా ఎలా ఉండాలి అని అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉండాలి, మొలకలు, స్ప్రౌట్స్ తినాలి అండ్ డ్రై ఫ్రూట్స్, ఇవి తింటే న్యాచురల్ గా గ్లో ఉంటుంది. డైలీ ఒక 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగితే స్కిన్ అనేది హైడ్రేటెడ్ గా మెయింటైన్ అవుతుంది. స్మోకింగ్ వల్ల స్కిన్ కి ఆక్సిజన్ అనేది అందదు. సో అందకుండా స్కిన్ డ్రైనెస్, డల్నెస్ అనేది ఎక్కువైపోయి ఓల్డ్ ఏజ్ లుక్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. డైలీ ఎక్సర్సైజెస్, యోగా ఇలాంటివి చేస్తే మన బాడీకి ఎక్కువ బ్లడ్ సప్లై అనేది ఎక్కువయ్యి స్కిన్ కి న్యూట్రిషన్ అనేది ఎక్కువ అందుతుంది. అండ్ మన బాడీలో స్వెట్ రూపంలో టాక్సిన్స్ అనేటివి బయటికి వెళ్ళిపోతా ఉంటాయి. బ్యూటీ స్లీప్ అని చెప్పి అంటారు. స్లీప్ అనేది డైలీ 7 hours అలా నిద్రపోతే మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేటివి రావు. అండ్ ఈవెన్ ఎక్కువసేపు ల్యాప్టాప్ ముందు ఉన్నా గానీ బ్లూరేస్ వల్ల మన స్కిన్ అనేది డామేజ్ అవుతుంది. మెలాస్మా లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు.

0: స్లీప్ ఎక్కువ ఉండడం వల్ల నైట్ టైము మన చర్మ కణాలు అనేటివి రీజనరేట్ అయ్యి కొత్త కణాలు అనేటివి ప్రొడ్యూస్ అవుతా ఉన్నట్టు, అంటే రిపేర్ అవుతుంది స్కిన్ నైట్ టైమ్. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఏంటంటే మన బాడీలో కార్టిజాల్ హార్మోన్, స్టీరాయిడ్ హార్మోన్స్ అనేటివి ఎక్కువ అవుతాయి. సో వాటి వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి పింపుల్స్ రావచ్చు, మన స్కిన్ అనేది బాగా ఆయిలీ ఆయిలీ అయ్యి బాగా రఫ్ గా తయారైపోతుంది అన్నట్టు. ఒక మైల్డ్ క్లెన్జర్ లేక ఫేస్ వాష్ తోని మార్నింగ్ నైట్ మినిమం ఫేస్ వాష్ చేసుకుంటే ఆయిల్ ఉన్న జిడ్డు ఉన్న ఆ జిడ్డు అనేది వాష్ అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం తడి తడి ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తే స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఫేస్ వాష్ చేసిన తర్వాత మినిమం మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. సో సన్ స్క్రీన్ అప్లై చేస్తే యూవీ రేస్ నుండి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ గా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు, ఆర్ రాకుండా చూసుకోవచ్చు సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల.
1: చర్మానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల గురించి, అలాగే లక్షణాలు, ఇంకా చర్మ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే చర్మానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ గురించి మా శ్రోతలకి చాలా చక్కగా వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నాకు ఈ అవకాశం ఇచ్చిన కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు.
2: మీరింతవరకు చర్మ సంబంధిత సమస్యలు నివారణ మార్గాల గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎల్ అరుణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కలవకొలను నాగలక్ష్మి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
6: నా గుండె లయలో పాడవే పాడవే కోయిలా.
7: మాటలు మీవి, పాటలు మావి.
5: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
7: మరొక నెంబర్ 2950309.
6: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
5: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
7: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

ఇప్పుడు వినండి ఆర్యా చిత్రం నుంచి పాటని.

అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్.

0: కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం.
3: ఈనాటి కార్యక్రమంలో బంజారాల జీవన ఔన్నత్యాన్ని చాటే శీతలామాత పండుగ గురించి కొన్ని వివరాలు.
4: బంజారా పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ప్రకృతిని పూజించి ఆరాధించేవే. మంత్రాలు వేదాలు తండాలలో లేవు. పూర్వకాలం నుంచి తండాల్లో దేవుళ్ళ గుడి గోపురాలు కట్టి పూజించే సంప్రదాయం లంబాడీలకు అంతగా తెలీదు. పంట కోసే ముందు విత్తనం వేసేటప్పుడు 3 రాళ్లను కడిగి బొగ్గు పసుపు రాసి మొక్కులు తీర్చుకునేవారు. పంట రాసులు పండితే అదే తంతు జరిపేది. ఆ రాళ్ళు మళ్ళీ పొలంలో కలిసిపోయేవి. వేటకు వెళ్తే అదే తంతు లంబాడీల్లో ఉండేది. దేవుళ్లకు రూపం విగ్రహాలు, కానీ బంజారాలలో అవి లేవు. ఆయా సందర్భాన్ని బట్టి పూజలు చేసుకునేవారు. ఇప్పట్లాగా స్వాములు బ్రాహ్మణులు వస్తేనే పెండ్లి మంత్రాలు చదువుకునే పూజలు వీరికి లేవు. ప్రకృతి ఆధారంగా తరతరాలుగా తండాలను ఏర్పరచుకొని లంబాడీలు తమ మనుగడను కాపాడుకున్నారు. ఇందుకోసం అడవి దగ్గరగా భూమి నీళ్లు పశు సంపద అభివృద్ధి చేసుకున్నారు. ఇతరుల దాడుల నుంచి తమ సాంస్కృతిక ఆచార అలవాట్లు కాపాడుకుంటూ తమ సొంత వనరులపై ఆధారపడి తండా సమాజాన్ని ఏర్పరచుకున్నారు. గిరిజనుల సంస్కృతి పూర్తిగా సమాజానికి దూరంగా ఉంది. భాష, పండుగలు, పెళ్లిళ్ళు, సాంప్రదాయ దుస్తులు, వేషధారణ, ఆహారపు అలవాట్లు, పంచాయతీలు, వారి రంగులు, జీవన విధానం పూర్తిగా అడవిపై ఆధారపడి ఉంటాయి. రాజులు సంస్థానాలు పాలిస్తున్న రోజుల్లో వీరికి భూమి దక్కలేదు. అడవి, కొండ, వాగులను ఆసరాగా చేసుకొని జీవనం సాగించారు. 17వ శతాబ్దంలో అనంతపురం జిల్లా గుత్తి మండలం రాంజీ తండాలో జన్మించిన సేవాలాల్ మహారాజ్ తండా తిరిగి లంబాడీలను చైతన్యపరచడం కోసం పనిచేశాడు. పశువులను గొర్రెలను కాసుకుంటూ ఉప్పు అమ్ముకుంటూ కాలం వెళ్లదీస్తున్న కాలంలో సేవాలాల్ మహారాజ్ బంజారాలకు కొన్ని సూచనలు చేశాడు. లంబాడీలు జీవించాలంటే ముందుగా స్థిరపడాలన్నాడు. అడవికి దగ్గరగా తండాలు ఉండాలన్నాడు. అటవి కుడివైపు ఉండేటట్టు తండాలను స్థిరపరచుకోవాలన్నాడు. కుడివైపు నుండి ఎడమవైపు నీళ్లు ప్రవహించే ప్రాంతమై ఉండాలన్నాడు. జీవనం కోసం భూమి నీళ్లు సాగుభూమి స్థిరపరచుకోవాలన్నాడు. బట్టలు లేని ఆనాడు నెమలి రంగులో వస్త్రధారణ ఉండాలన్నాడు. ఒకే తాను బట్ట లేదు కాబట్టి లంగా బురుకు జాకెట్టు నెమలి ఆకారాన్ని చూసి తయారు చేసుకున్నవే. నెమలిలా లయబద్ధంగా మహిళలు ఆడాలన్నాడు. కోయిలలా పాటలు పాడుకోవాలని సూచించాడు. అడవి ఫలాలతో గుడుంబా తయారు చేసుకొని పండుగలు పెండ్లిళ్ళు ఇతర కార్యక్రమాలు జరుపుకోవడం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలన్నాడు. అప్పటికీ ఇంతగా తండా ప్రజలకు కానీ లంబాడీలకు కానీ బ్రాహ్మణులు తెలియరు. తండాలలో ఏ కార్యం జరిగినా పెండ్లి పుట్టుకలు చావులు పండగలైనా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెండ్లైతే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లి అది భోజనం చేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా 7 దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వల్జ, శీత్ల, మంత్రల్, హింగ్ల, ద్వాల్, అంగల్, కంకారి. సప్తమాతల్లో ఒకరైన శీతల భవానీ గురించి కొంత వివరణ చూద్దాం. శీతల భవానీ పండగ ప్రపంచం మొత్తంలో నివసిస్తున్న లంబాడీలు వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ.

0: ఇలాంటి పండుగ తెలుగు పండుగల్లో ఎక్కడ చూసినా కనిపించదు. ఇది బంజారా ఔన్నత్యాన్ని చాటి చెప్తుంది. పంట పొలాలు సాగు చేసే క్రమంలో తొలిసారిగా వారి పండుగ ఆరంభమవుతుంది. హిందూ పండుగల్లో ఉగాది తొలి పండుగ ఎలా ఉందో అలాగే శీతల భవానీ పండుగ బంజారాలకు తొలి పండుగ. ఈ పండుగలను వివిధ తండాల్లో ఆ తండా ప్రజలు పెద్ద మనుషులంతా కలిసి ఆషాఢ మాసంలో ఒక మంగళవారం ఎంచుకొని శీతల పండుగను జరుపుతారు. ఇలా ప్రతి సంవత్సరం కేవలం మంగళవారం రోజు మాత్రమే జరపడం ఈ పండుగ ప్రత్యేకత, ఆనవాయితీ. ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో ఆ తండా ప్రజలు పెద్ద మనుషులంతా కలిసి ఆషాఢ మాసంలో ఒక మంగళవారం ఎంచుకొని శీతల పండుగను జరుపుకుంటారు. ఇలా ప్రతి సంవత్సరం కేవలం మంగళవారం రోజు మాత్రమే జరపడం ఈ పండుగ ప్రత్యేకత, ఆనవాయితీ. లంబాడీల పండుగలలో మొట్టమొదటిది, ప్రధానమైనది దాటుడు శీతల పండుగ. తండాల సరిహద్దుల్లోని పొలిమేర కూడలి వద్ద శీతల భవానీని ప్రతిష్ఠిస్తారు. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్ళు మేకలతో మహిళలు యువతులు బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేసుకుంటూ అమ్మవారిని ప్రతిష్ఠించిన ప్రదేశానికి వెళ్తారు. ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడతారు. శీతల భవానీ దగ్గరకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్ళు లాప్సీ పాయసం సమర్పిస్తారు. కోళ్ళు మేకలను బలిచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. అలా చేయడం వల్ల పిల్ల జెల్ల ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండుతాయని బంజారా నమ్మకం. దేవతను పూజించే క్రమంలో పెద్ద మనిషిని పూజారిగా ఉంచి అతని చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించడం బంజారాల ఆచారం. ఎక్కువ పశు సంపద వృద్ధి చెందాలని, తండా ప్రజలందరినీ దేవత చల్లగా చూడాలని, దీవించాలని, పశువులకు ఎటువంటి రోగాలు రాకూడదని, ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉండాలని తండావాసులు వారి పశువులను ఒకే చోట చేర్చి అందరూ కలిసి భవానీ దేవతను పూజిస్తారు. తండాలో ఉన్న పశువులు గొర్లు మేకలు కోళ్ళు పశు సంపద పెరగాలని, దూడలకు పాలు సరిపోను ఉండాలని, గడ్డి బాగా దొరకాలని, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలని, అటవీ సంపద తరగకూడదని మొక్కులు తీర్చుకుంటారు. పశు సంపద కోసం, పశువులు ఆరోగ్యం కోసం, తండా సౌభాగ్యం కోసం శీతల భవానీ పూజ చేయడం ఆనవాయితీ. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం. కొత్త పేర్లు, కొత్త రూపాల్లో పండుగలు తండాలోకి ప్రవేశిస్తున్నాయి. ఆర్థికంగా సామాజికంగా మరింత ఇబ్బందుల్లో పడేసే విధంగా మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. ఇదంతా తమ జీవన విధానాన్ని, సహజీవనాన్ని ధ్వంసం చేయడమేనని లంబాడీలు గుర్తించాలి. గతంలో తండా పెద్దలు కూర్చొని ఏ కార్యక్రమమైనా, పండుగనైనా, పెండ్లైనా, పంచాయతీ అయినా సామూహికంగా పరిష్కరించుకునేది, కార్యం పూర్తి చేసేది. ఇప్పుడు అది లేకుండా పోయింది. తండా కట్టుబాట్లు అభివృద్ధి వైపు ఉండేవి.
1: మీరు ఇంతవరకు బంజారాల ఔన్నత్యాన్ని చాటే శీతలామాత పండుగ గురించి కొన్ని వివరాలు విన్నారు.
2: గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
7: మాటలు మీవి, పాటలు మావి.
6: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
7: మరొక నెంబర్ 2950-39.
8: ఒక మాట పది మాటలే, అది పాట కావాలని.
6: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
7: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
6: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
9: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఒప్పంద ప్రాతిపదికన బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ BMO Grade 2 పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. మొత్తం 35 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBBS PG డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు 5 సంవత్సరాల ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల వయసు May 31, 2026 నాటికి 35 సంవత్సరాలు ఉండాలి. విద్యార్హతలు ఆన్లైన్ పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://sbi.bank.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపించుకోవాలి. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ July 14, 2026. మరొక ప్రకటన. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 4 సంవత్సరాల BSc అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ ఉంది. 100 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అనెస్థీషియాలజీ టెక్నాలజీ 10 సీట్లు, డయాలసిస్ థెరపీ టెక్నాలజీ 20 సీట్లు, కార్డియో వాస్క్యులర్ టెక్నాలజీ 12 సీట్లు, ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ టెక్నాలజీ 8 సీట్లు, రేడియోగ్రఫీ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 10 సీట్లు, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ 12 సీట్లు, న్యూరో టెక్నాలజీ 6 సీట్లు, ఫెర్ఫ్యూజన్ టెక్నాలజీ 4 సీట్లు, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ 4 సీట్లు, రెస్పిరేషన్ థెరపీ టెక్నాలజీ 10 సీట్లు, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 100 సీట్లు భర్తీ చేయనున్నారు. ఇవన్నీ కూడాను 4 సంవత్సరాల కోర్సులు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ 10+2 మాధ్యమంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో పాస్ అయి ఉండాలి. లేదంటే ఇంటర్మీడియట్ 10+2తో పాటు బయాలజీ, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో బ్రిడ్జ్ కోర్సు చేసి ఉండాలి. తెలంగాణ EAP సెట్ 2026 అర్హత తప్పకుండా కలిగి ఉండాలి. వయసు విషయానికి వస్తే December 31, 2026 నాటికి 17 సంవత్సరాలు పూర్తిగా ఉండాలి. తెలంగాణ EAP సెట్ 2026 ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం https://nims.edu.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://nims.edu.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ July 11, 2026. ఆఫ్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ July 14, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874424295038

2950309. ఈనాటి కార్యక్రమ నిర్వహణ శ్రీ కొల్లిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ బాబుసింగ్ గారు, శ్రీ సుగ్రీవ గారు.

0: ఈనాటి కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో.
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వెంకటేష్ సార్. బాగున్నారా?
0: వెంకటేష్ గారు బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నా సార్. ఈరోజు మా తమ్ముడు మహేష్ జానకిల పెళ్లి బాబుకం సాదారా బిల్డింగ్ వద్ద జరుగుతున్న సందర్భంగా పెళ్లి పుస్తకాల సినిమాలు
0: ఓకే
1: తీరస్సు శివమస్ ఈ పాటని ప్రశాంత్ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం అండి.
0: సరే అండి, వినిపిస్తున్నామండి వెంకటేష్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.

0: ఈనాటి కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సీతంపేట సాదం నరసింహారావు సార్.
0: సీతంపేట నుంచి సాదం నరసింహారావు గారు. ఏ సినిమా నుంచి పాట వింటారండి ఈరోజు?
1: సార్
0: ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: జయం మన దగ్గర సినిమాల నుంచి పాట ఏంటి సార్?
0: వేస్తానండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలండి.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: अनुवोस इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स इन ऑटोनोमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिल्लालोने एकैक महिला इंजीनियरिंग कलाशाल डिप्लोमा बीटेक कोर्सुलतो पाटु हॉस्टल सौकर्यम नाण्यमैन विद्य 100% प्लेसमेंट मी अम्मायिल उज्ज्वल भविष्यत्तुकु सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडि 9246907407।
4: वर्क फ्रॉम होम, हाई सैलरी, जस्ट ओक क्लिक लो, अरे वाह,
5: चिक्कुकुंदि,
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: గుడ్ మార్నింగ్ పిల్లలు.
9: గుడ్ మార్నింగ్ మేడం.
8: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
10: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
11: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
12: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
13: కార్యక్రమంలో తర్వాత శ్రోత, హలో.
14: హలో,
13: నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
14: నేను రాయేశ్వరరావు ఎన్నగంటి నెవరు బస్ నుంచి మాట్లాడుతున్నానండి.
13: కొత్తగూడెం రామటాకీస్ ఏరియా నుండి.
14: అవునండి.
13: ఓకే అండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
14: నాకు ఈరోజు ఈ అబ్బాయి చాలా మంచి మంచివాడు అనే సినిమాలో ఒక మనసుతో ఒక మనసుకు ముగిస్తావు అనే పాట ఏంటి, అందుకే నేను దాని గురించి కూడా అయ్యి జన్మలంటూ ఉంటాయో ఉండవు కానీ ఒక చిన్న సందేశం చెప్తానండి.
13: చెప్పండి.
14: ఏ మహనీయులు ఎవరెక్కడ ఎప్పుడు పుడతారో ఎవరికి తెలవని పునర్జన్మ, మరు జన్మలో కనిపించని ఆ మమతానుబంధాలు ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు, దాన్ని నిత్య అంటారు. ఆత్మ పరమాత్మ ఆత్మావలోక పరిశీలనత క్షుణ్ణంగా తెలుసుకుని మసలే సమయం కొంతకాలమే, అందరి జీవన ప్రయాణం కొంత దూరమే, శూన్యంలోకి చూస్తూ తత్వం చెప్పే జ్ఞాన వేదము ఆత్మీయత బంధాలు అంతా బూటకమని ఆత్మలేని మనిషితో ఆడుకునే ఆట ఒక వింత నాటకమే మరి.
13: ఓకే,
14: ఈ పాట చూస్తున్నానండి.
13: సరే అండి, వినిపిస్తున్నాం, వినండి.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం బూడిగడ్డ నుంచి మాట్లాడుతున్నా సార్, రాధాపాసి.
0: రాధాపాసి గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: దొరబాబు సినిమా నుంచి. దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడు చెప్తానని పేరు ఈ పాట. ఈ పాట కోరిన శ్రోత మా అన్న చిన్నపాటి ఎలిగెంటి నాగేశ్వర గుండెటి రాములు నాగయ్య.
0: మీకోసం మాకోసం వింటున్న శ్రోతలందరి కోసం
1: అందరి కోసం
0: ధన్యవాదాలు. వినిపిస్తున్నాను.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ గారు.
0: నమస్తే అండి. ఎవరు? రుద్రంపూర్ నుంచి?
1: నాలేరియా నుండి. చికెన్ షాప్ రాముల్ది.
0: నాలేరియానా?
1: నాలేరియా.
0: ఓకే ఓకే అండి. ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: మాయధారి మల్లిగా నుండి మల్లె పందిరి నీడలు వచ్చారు.
0: పాడండి, పాడ వినిపించండి కొంచెం. మొత్తం అడగట్లేదు, కొంచెమే మా శ్రోతల
1: కోసం.
0: ఓకే, వినిపిస్తున్నామండి, వినండి.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను కొత్తగూడెం అండి.
0: కొత్తగూడెం నుంచి
1: మాట్లాడుతున్నానండి. నా పేరు పద్మ అండి.
0: పద్మ గారు ఏం చేస్తుంటారండి?
1: నేను ఇంటి పని, వంట పని అండి.
0: అంతే, హోమ్ మేకర్.
1: నాకు నచ్చిన పాట బాలమిత్రుని కథలో ఈ పాట అండి. గున్న మామిడి కొమ్మ మీన గుళ్ళు రెండున్నాయి. ఆ పాట నాకు
0: వినిపిస్తున్నాం, వినండి.
1: ఆ
0: ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సతీష్, రాంపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
0: చెప్పండి సతీష్ గారు, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: నాకు రాజేంద్ర ప్రసాద్ నటించిన ప్రేమించు పెళ్ళాడు సినిమాలో ఈ చైత్ర వీణ అనే పాట వినిపించండి సార్.
0: తప్పకుండా వినిపిస్తామండి.
1: వింటున్న వారందరి కోసం, ఎందుకంటే పాపం లైన్ దొరకని వాళ్ళందరి కోసం, వినే వారందరి కోసం ఈ పాట డెడికేట్ చేస్తున్నా.
0: ఓకే అండి.
1: అయితే మన రుద్రంపూర్లో ఉంటాడు బాబన్న అని టీవీ మెకానిక్, ఆయన కూడా వింటాడు. ప్రసాద్ ఆయన ఆర్ఎన్ టీవీ మెకానిక్.
0: ఓకే అండి,
1: వాళ్ళు వింటున్నారు కానీ ఫోన్ ట్రై చేయట్లే, మాకు దొరకలేదు దొరకలేదు అంటారు సార్. దొరికినప్పుడు మీకు పేరు చెప్తుంది అని.
0: ఓకే ఓకే,
1: వాళ్ళిద్దరి కోసం ఈ సాంగ్
0: ట్రై చేయమనండి, దొరుకుతుంది ఖచ్చితంగా. ఓకే, పాట వినిపిస్తున్నాం.
1: ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలండి.

0: ఖాన మొటిమలా
1: సై బాల్
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్
0: నడువుల కామరా
1: సై బాల్
0: బురద పుల్లా
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
3: Anubhav's Institute of Technology for Women's in Autonomous College, KTPS Road, Palwancha. Jillalone ekaika Mahila Engineering Kalashala. Diploma B.Tech kursulato patu hostel saukaryam. Nanyamaina vidya 100% placement. Mee ammayila ujjwala bhavishyattuki surakshitamaina best choice. Call cheyandi 9246907407.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం.
6: మా హాస్పిటల్ నందు
5: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
6: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
5: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
6: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
5: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్ RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
7: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో.
8: నమస్తే సార్.
7: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: నా పేరు కాపర్తి బాబుచారి సార్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం సార్. బాగున్నారు సార్?
7: బాగున్నాం బాబుచారి గారు, మీరు బాగున్నారా?
8: మేమంతా బాగానే ఉన్నాం సార్.
7: ఈ రోజు ఏ సినిమా నుంచి పాట వింటారండి?
8: ఈ రోజు నవోదయం చిత్రాల నుంచి అక్కు అక్కు అక్కు మీ చెల్లెలు వచ్చామక్కు అనే పాట ఉంటుంది సార్.
7: తప్పకుండా వినిపిస్తున్నాం, వినండి.
8: మా ఈర్లపూడి గ్రామ ప్రజల కోసం, శ్రోతలందరి కోసం.
7: ఓకే అండి, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.

0: కరకంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో
1: సార్, నమస్తే సార్. నా పేరు కొండ వెంకటేశ్వర్లు, జూలూరుపాడు సార్.
0: జూలూరుపాడు నుంచి వెంకటేశ్వర్లు గారు.
1: అవును సార్.
0: ఏం చేస్తుంటారండి?
1: టైలరింగ్ తో పాటు ఎస్బీఐ లైఫ్ లో ఏజెంట్ గా చేస్తారు సార్.
0: ఓకే ఓకే అండి. ఈరోజు ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: స్వాతి ముత్యం నుంచి సార్.
0: ఓకే.
1: సువ్వి సువ్వి సువ్వాలమ్మా నీతాలమ్మా, ఆ సాంగ్ కావాలి సార్.
0: వినిపిస్తామండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: వినండి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పై షెడ్యూ మందరం. ఆ

0: కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడతాం. హలో,
1: హలో, శుభోదయం అండి.
0: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి శోభారాణి గారు, బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు బాగున్నారండి?
0: చాలా బాగున్నామండి.
1: ఈ రోజు పాట వచ్చేసి ఆ నలుగురు మూవీలోంచి ఆ నలుగురు అనేటటువంటి టైటిల్ సాంగ్.
0: సరే అండి, తప్పకుండా వినిపిస్తాను.
1: ఏంటి ఈ రోజు ఈ పాట కోరుకున్నారు, విషాద గీతం అనుకుంటున్నారేమో. అయితే దానికి కూడా కారణం ఉందండి, వాళ్ళ జాతీయ సంతాప దినోత్సవం ఉందండి.
0: ఓకే అండి.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసలు విని గగనానికి తరలి వెళ్లిన తరుణం, బాధాతప్త హృదయాలు కన్నీటిమయం, ఆత్మబంధువై ఓదార్చిన సమయం, ఆర్తితో ఆలింగనం తృప్తిమయం, పంట వేసి నూర్పు నూర్చి చేతికొస్తే సంబరం అనుకునే రైతన్న, అకాల వర్షాలతో ఉప్పిన పాలైన తన కష్టాన్ని చూసి బరువెక్కిన గుండెలతో అల్లాడుతున్న రైతన్నను అక్కును చేర్చుకుని నేనున్నాననే భరోసా అతనిని పెప్పరిల్లేలా చేస్తుంది. ప్రేమికుల ప్రేమ విఫలమై వారి నయనాలు మేఘాలయ్యి వర్షిస్తే ప్రపంచమే ప్రేమమయం, అనంతమయమైన నీ ప్రేమను విశ్వంలోని జీవరాశులకు పంచు. నీ ప్రేమకు చిహ్నంగా ప్రేమతత్వాన్ని బోధించు, ప్రేమను బ్రతికించు, ప్రేమేత జీవనాన్ని కొనసాగించు అనే మాటలు నీ మిత్రునికి పునర్జన్మనిస్తాయి. అదే నీవు ఇచ్చే సంతాప సందేశం.
0: ఓకే అండి, వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ అండి.

0: జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల, డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్

0: ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తర్వాత శ్రోత, హలో.
2: హలో, నమస్తే అండి. శుభోదయం.
1: నమస్తే అండి. శుభోదయం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: పుల్లారావు ఫ్రమ్ గన్నవరం.
1: గన్నవరం నుంచి పుల్లారావు గారు, ఏ సినిమా నుంచి పాట విందామని చేశారు
2: సార్?
1: ఏ సినిమా నుంచి పాట వింటారు?
2: నేనున్నాను సినిమాలో నుంచి అండి.
1: ఏ పాట అండి?
2: వేణు మాధవ్ అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఏదో సార్?
1: ఇస్తారా అండి? వినిపిస్తామండి.
2: ఓకే,
1: వినిపిస్తున్నాం. వినండి. ధన్యవాదాలు.

0: కరెక్ట్ ఉన్న తర్వాత శ్రోత హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాల్వంత మండలం పునుకుల నుంచి అక్బర్ సార్.
0: అక్బర్ గారు ఏం చేస్తుంటారండి?
1: చికెన్ షాప్ సార్.
0: చికెన్ షాప్ నుండి?
1: అవును సార్.
0: ఓకే అండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: ఈరోజు 16 ఏళ్ల వయసు సినిమా నుంచి పంట చేయలు పల్లకంకి నవ్వింది, పల్లకీలు పిల్లవింకి నవ్వింది ఆ పాట ఏంటి సార్?
0: వినిపిస్తున్నాం వినండి.

0: ಮಾಡಿನ ಬರೆ ಚುಮ್ಮಾಡಿನ ಬರೆ ಚುಮ್ಮಾಡಿ ಹೂವುಲಗ
1: తర్వాత శ్రోత హలో
2: హలో గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ లక్ష్మణ దేపల్ నుండి.
1: శ్రీనివాస్ గారు, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
2: ఘర్షణ మూవీలో నుంచి. ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు, నువ్వు చుల్లో నా హల్లువో, జడకు చుల్లో నా మల్లెవో. ఈ సాంగ్ వేయండి సార్.
1: వేస్తున్నాం, వినిపిస్తున్నాం, వినండి.
2: ఓకే సార్.

0: ఈనాటి కార్యక్రమంలో చివరి శ్రోత. హలో,
1: హలో సార్, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: జూలూరుపాడు నుంచి సార్, పద్మావతి.
0: పద్మావతి గారు జూలూరుపాడు నుంచి. ఏ సినిమా నుంచి పాట విందాం నుంచి కాల్ చేశారు?
1: అమ్మ రాజీనామా నుంచి సార్. ఎవరు రాయగలరు?
0: ఓకే అండి, వినిపిస్తామండి, వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలండి.

మీరు ఇంతవరకు మీ మాటతో ఓ పాట లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం విన్నారు. ఈనాటి కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ బాబు సింగ్, శ్రీ సుగ్రీవ గారు. ఈనాటి మీరు కోరుకున్న పాటలన్నింటినీ వినిపించిన నేను మీ రేడియో నేస్తం చింతకింది శ్రీధర్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసేజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటగా వినండి ఆది చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గోపికా పూర్ణిమ పాడిన పాట.

0: అడిగినండి, శంకర్ దాదా MBBS చిత్రం నుంచి పాటని.
1: MBBS. Hey, Shankar Dada, MBBS.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 5 సెకండ్లు. శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై మరిన్ని చిత్రగీతాలను వింటారు. ఇప్పుడు వినండి ప్రియురాలు పిలిచింది. ఈ చిత్రం కోసం సాధన సర్గం పాడిన పాట.

మీరు విన్నారు మాస్ చిత్రం నుండి కార్తిక్ పాడిన పాట. ఇప్పుడు వినండి జొన్న విత్తుల సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన పాటను వింటారు దేవీపుత్రుడు చిత్రం నుంచి.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలను వింటున్నారు. ఇప్పుడు వినండి సైనికుడు చిత్రం కోసం కార్తీక్ కారుణ్య హరిణి మాలతి పడిన పాట.

0: మీరు విన్నారు మన్మధుడు చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: మాటలు మీవి పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
3: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
3: పాడుతూ పరవశించు.

శ్రోతల చిత్రగీతాలను వింటున్నారు. ఇప్పుడు వినండి నువ్వే నువ్వే. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ నిత్య సంతోషిని పడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989 6790 76.
1: మరొక నెంబర్ 7989 70158.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: uncertainty, supply chain disruptions, and an energy crisis. He said in such times it is essential for India and Australia to move forward as natural and trusted partners. Following the CEO's forum, Prime Minister Modi also addressed the Economic Roadmap Business Event, a large gathering of over 200 CEOs and business leaders from both sides. Prime Minister Modi arrived in Melbourne last evening on a three-day visit to Australia. The U.S. launched new airstrikes against Iran this morning. Tehran responded by targeting Bahrain, Kuwait and Qatar, escalating crossfire that again threatened an interim deal aimed at ending the war in the Persian Gulf. The strikes came hours after U.S. President Donald Trump said recent Iranian attacks on ships in the Strait of Hormuz had signaled the end of the fragile ceasefire. Today's attacks appeared to be larger on both sides. Sirens sounded at least twice in Bahrain, home to the U.S. Navy's 5th Fleet headquarters. There was no immediate word on damage in Bahrain, Kuwait or Qatar. Kuwait's military said it was actively intercepting incoming drones and missiles. Iran's Revolutionary Guard claimed responsibility for attacks on Bahrain and Kuwait. The U.S. military central command said it struck about 90 targets across Iran. Back home, Delhiites woke up to heavy rainfall and thunderstorms this morning. The rain caused waterlogging in various places, due to which traffic movement was severely affected. The IMD had issued a red colour warning for moderate to heavy rain in the national capital, including Haryana. The Delhi government has said teams of the Delhi Jal Board, Public Works Department and the Municipal Corporation are on the ground to deal with the waterlogging situation. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
3: Anubhav Institute of Technology for Women's An Autonomous College, KTPS Road, Palvancha. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాత్.
5: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
6: చిక్కుకుంది.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, RBI అంటోంది.
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో MS సుబ్బులక్ష్మి గారి గాత్ర సంగీతం వింటారు.

ba ba ni ba ba ni ba ba ba ba.

0: మీరింతవరకు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గాత్ర సంగీతం విన్నారు.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్లు ఇరు దేశాల మధ్య రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో మార్పును, ప్రాంతీయ భద్రతకు సహకారం అందిస్తుందన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ద్వారా నౌకదళ సహకారం పెంపొందించేందుకు ఇరు దేశ నాయకులు అంగీకరించారు. ప్రాంతీయ భద్రతకు సమర్థవంతమైన నౌకదళ సహకారం అవసరమన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, శాంతియుత, స్థిరమైన, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం నౌకదళ సహకారమే అత్యంత కీలకమైన అంశమని చెప్పారు.
1: హమారే మెరిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ సే ఇండో పసిఫిక్ మే హమారే సాజా ప్రయాసో కో నయీ తాకత్ మిలేగీ. హమ్ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ఔర్ మెయింటెనెన్స్ మే భీ మిల్కర్ ఆగే బఢేంగే. ఫ్రెండ్స్, ఆజ్ హమ్నే కయీ క్షేత్రీయ ఏవం అంతరాష్ట్రీయ ముద్దో పర్ భీ విస్తార్ పూర్వక్ చర్చా కీ.
0: భారత్ ఆస్ట్రేలియా మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మెల్బోర్న్లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా సీఓ ఫోరంలో మోదీ ప్రసంగిస్తూ, ఇరు దేశాల భాగస్వామ్యం సరికొత్త హైటెక్ యుగంలోకి అడుగుపెట్టిందన్నారు. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం, 2070 నాటికి నెట్ జీరో ఉద్గార లక్ష్యాలు పెట్టుకుందని, ఆస్ట్రేలియా యురేనియం నిల్వలతో ఇరు దేశాలు అణుశక్తి రంగంలో సహకరించుకోవచ్చని మోదీ పిలుపునిచ్చారు.
1: హమ్ భారత్ మే హైడ్రో ప్రొజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మాడ్యూల్స్ ఔర్ విండ్ మిల్స్ కే లియే మ్యానుఫ్యాక్చరింగ్ ఇకో సిస్టమ్ తయారు కర్ రహే హై. భారత్ నే 2030 తక్ 500 గిగావాట్ రిన్యూబల్ ఎనర్జీ ఔర్ 2070 తక్ నెట్ జీరో కా లక్ష్య రఖా. హమ్నే 2047 తక్ 100 గిగావాట్ న్యూక్లియర్ ఎనర్జీ కా లక్ష్య రఖా.
0: మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులకు భారత్ అనువైన వేదికను వివరించారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద

0: ఆర్థిక వ్యవస్థకు ఎదగనుందని కొనియాడారు. భారత జాతీయ మౌలిక సదుపాయాల నిధిలో ఆస్ట్రేలియన్ సూపర్ అదనంగా 500 మిలియన్ ఏయుడి పెట్టుబడి పెట్టనున్నట్టుగా ప్రకటించారు. గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా వర్సిటీల ఏర్పాటు, పెద్వాన్ ప్రాజెక్టు వంటి పారిశ్రామిక ఒప్పందాలు ప్రస్తావించారు.
1: We share a focus on deepening and diversifying the relationship between our countries so we can continue to grow from strength to strength. Today we have done exactly that across the breadth of our relationship. With new landmark agreements, we are expanding our relationship across defence and security, education, science and technology, and energy security and critical minerals. Prime Minister Modi and I have released a joint declaration on defence and security cooperation to deepen our practical partnership.
0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్లో ఒడిశా అగ్రికల్చర్ టెక్నాలజీ యూనివర్సిటీలో జరిగే మహాసముద్రాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగం కోసం లెటర్స్ ఆఫ్ ఆథరైజేషన్ జారీ చేస్తే జాతీయ ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు. తర్వాత కోర్ధా భువనేశ్వర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 15వ గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. మెల్బోర్న్లో ఆస్టేలియన్ సూపర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ స్క్రోడర్ ఈ ఉదయం ప్రకటించిన 500 మిలియన్ ఆస్టేలియన్ డాలర్స్ పెట్టుబడి భారతదేశం స్వాగతించింది. మన దేశ వృద్ది సంస్కరణల పదంపై అంతర్జాతీయంగా నమ్మకానికి మరొక నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతదేశంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారులకు అందిస్తున్న అపార అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుందని, ఈ పెట్టుబడి ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దృఢ నిశ్చయం, నిరంతర కృషి, సానుకూల ఆలోచన విధానమే విజయానికి నిజమైన సూత్రాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంకల్పబలం, సానుకూల ఆలోచనల శక్తితో వికసిత్ భారత్ సాకారానికి దేశ యువత పూర్తి అంకితభావంతో కృషి చేస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వివేకానందుని ఆదర్శాలు అనుసరిస్తూ ఈ సంస్థ విద్యార్థి శక్తిని సంఘటితం చేయడంలో, యువతలో దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం, ఈశాన్య రాష్టాల్లో చొరబాట్ల సమస్య వంటి సందర్భాల్లో విద్యార్థి పరిషత్ ఎల్లప్పుడూ యువతను దేశ నిర్మాణంలో అగ్రగామిగా నిలిపిందని హోంమంత్రి అన్నారు. దేశం ఎదుర్కొనే ప్రతి సవాళ్లు ధీటుగా ఎదుర్కొంటూ జాతి ప్రయోజనాలే అన్నిటికంటే మిన్నా అని భావించేలా రాబోయే తరాలకి ఈ సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. దేశమే సర్వోపరి అనే భావనతో అఖిల భారత విద్యార్థి పరిషత్ గత కొన్ని దశాబ్దాలుగా విద్యార్థులను దేశసేవ, నాయకత్వం, సామాజిక బాధ్యత వైపు నడిపిస్తూ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతి, జాతీయ ఐక్యత, సామాజిక చైతన్యం బలోపేతం చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థుల సంక్షేమం, దేశ ప్రయోజనాల కోసం ఈ సంస్థ మరింత ఉత్సాహంతో తన ప్రయాణం ఇలాగే ముందుకు సాగించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం రైతుల సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన అగ్రికల్చర్ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, మద్దతు ధరల పెంపు, పీఎం కిసాన్ సాయం, ఫసల్ బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఎరువులపై సబ్సిడీలతో రైతుల ఆదాయం పెంచేందుకు, ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం శ్రమిస్తోందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికులు, పొలంలో రైతు ఇద్దరూ దేశ గౌరవాన్ని కాపాడే ఒకే జాతీయ కర్తవ్యం నిర్వర్తిస్తారని చెప్పారు. నేటి యువత వ్యవసాయాన్ని నూతన కోణంలో చూడాలని, తమ ఆవిష్కరణలు, నైపుణ్యాలతో ఆధునిక, సమర్థవంతమైన పర్యావరణహిత వ్యవసాయ రంగం నిర్మించాలని పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశం ఈరోజు నుంచి మహారాష్ట్రలో నాగ్పూర్లో ప్రారంభం కానుంది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని రవాణా రంగం, మౌలిక సదుపాయాల సుస్థిరత, రవాణా సౌకర్యాలపై చర్చిస్తారు. సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన అనుసంధానంతో సమగ్ర వృద్ది సాధించాలని బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న జరిగే మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. దీనికి ప్రత్యర్యగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్ ఖతార్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఓడలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులు కాల్పుల ముగింపు సూచిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు

0: డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లో ఈ దాడులు జరిగాయి. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 90 సైనిక స్థావరాలు వాడరేవు లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలిపింది. హర్ముజ్ జలసంధిలో నౌకయన స్వేచ్ఛకు భంగం కలిగించే ఇరాన్ సామర్థ్యం దెబ్బతీయటమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని అమెరికా పేర్కొంది. మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ బహ్రెయిన్ కువైట్ల పెజరటి దాడులకు బాధ్యత వహించింది. ఇరాన్ అణువిద్యుత్ ప్లాంట్ ఉన్న బుషెహర్, చబహర్, బందర్ అబ్బాస్ వంటి రేవు పట్టణాల్లో పేలులు సంభవించినట్టుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వీటితో పాటు హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారత్ సిరీస్లో 0-2 తేడాతో వెనుకబడి ఉన్నందున సిరీస్లు నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్టేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీసులు ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఒడిశాలో భువనేశ్వర్లో పర్యటిస్తున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లో జరిగే 4 మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఆట చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆరెంజ్ చిత్రం నుండి నరేష్ అయ్యర్ పాడిన పాట. సాహిత్యం అందించారు వనమాలి, సంగీతం హారిస్ జయరాజ్.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: 何がある?
1: It's okay, Tinigaru.
2: మీరు విన్నారు ఎంసీఏ చిత్రం నుండి దివ్య కుమార్ శ్రావణ భార్గవి పాడిన పాట. ఇప్పుడు వినండి మహానుభావుడు చిత్రం కోసం ఆర్మాన్ మాలిక్ పాడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపు జరగబోయే రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలతో నష్టపోయిన సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్టంలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యరహిత భారత్, తెలంగాణ నిర్మాణం మనందరి బాధ్యత అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన పోస్టర్లను ఆయన ఈరోజు హనుమకొండలో ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం విద్యార్థులు యువతతో ప్రతిజ్ఞ చేయించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట ఎస్సీ గిరిజనాభివృద్ది శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రేపు రైతు ఆశీర్వాద సభ నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే ఈ బహిరంగ సభకు జరుగుతున్న ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులతో ఈరోజు సమీక్షించారు. ఈ సభకు తరలివచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని ఆదేశించారు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం రికార్డు సమయంలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాకు జమ చేసిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కర్వేనా రిజర్వాయర్ వరకు నీటిని తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని దుప్పల్లి గ్రామంలో మంత్రి వాకటి శ్రీహరితో కలిసి గత రాత్రి పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద పక్కా ఇళ్లు అందజేస్తుందని చెప్పారు. రాష్టంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకానికి సంబంధించి ప్రభుత్వం మొదటి విడతగా 142.54 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ ఏడాది కోటి మంది మహిళలకు చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా అందుకు 450 కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట పేదరిక నిర్మూలన సంస్థ ప్రతిపాదనలు పంపింది. ఆ మేరకు తొలి విడత నిధులు మంజూరయ్యాయి. రాష్టంలోని రైతులు యూరియా కోసం మీ సేవా కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవచ్చని మంత్రి డి శ్రీధరబాబు చెప్పారు. రైతులు నామమాత్రం సేవా రుసుము 10 రూపాయలు చెల్లించడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలియజేశారు. యాప్లో నమోదు చేసుకోలేని రైతులకు ఇది సులువైన మార్గమని చెప్పారు. రైతులకు రాయితీపై యూరియా అందుబాటును సులభతరం చేసింది.

0: క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యంతో నష్టాలను ఎదుర్కొంటున్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వమే పటిష్టపరుస్తుందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు చెప్పారు. తాడిచెర్లాట్టు బొగ్గుగని తమ పార్టీ కృషితోనే సింగరేణికి దక్కిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ ఘనత తమదిగా చెప్పుకుంటోందని అన్నారు. అదే నిజమైతే మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వం దానిని ఎందుకు సాధించలేకపోయిందని ఆయన నిన్న హైదరాబాద్ లో ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సత్వరం మరమ్మతులు చేపట్టి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని రామచంద్రరావు కోరారు. కాగా తాడిచెర్ల బొగ్గుగని అంశంపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ కేంద్ర బొగ్గుగనుల శాఖ 2013 సెప్టెంబర్ 16వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రస్తుత కేంద్ర మంత్రి మైనింగ్ లీజ్ లైసెన్స్ మాత్రమే అని వివరించారు. నాటి ప్రభుత్వ ఉత్తర్వులను, అనంతరం తాడిచెర్ల కోసం కేంద్రానికి రాసిన లేఖను ఆయన నిన్న ప్రజాభవన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్టంలోని అర్హులైన 3 లక్షల మందికి ప్రభుత్వం అతి త్వరలోనే పింఛన్లు అందజేస్తుందని కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2 పడకల ఇళ్లు పింఛన్ల కోసం విజ్ఞప్తులు అందాయని తెలియజేశారు. కొన్న భూ సమస్యలను అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు పరిష్కరించామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 17,479 కోట్ల రూపాయల వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్టు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. 3,10,681 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 1,995 కోట్ల రూపాయలు అధికమని తెలిపింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు 4,588 కోట్లు, పంట రుణాలకు 4,031 కోట్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 3,502 కోట్ల రూపాయలు కేటాయించారు. సూర్యాపేట జిల్లా రైతులు సాంప్రదాయ వరి సాగుకే పరిమితం కాకుండా కాలానుగుణంగా పంటల సాగు వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. తమ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది ఎలినినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా తక్కువ నీటి అవసరం ఉన్న 6 తడి పంటలను సాగు చేయాలని తెలిపారు. అందుకోసం మండలాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తమ క్యాంప్ కార్యాలయంలో ఓటర్ ఎన్యురేషన్ ఫామ్ నింపి బిఎల్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ,
1: ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. దయచేసి బిఎల్ఓ బిఎల్ఏలతో సహకరించండి. ఎన్యూమరేషన్ ఫార్మ్స్ నింపి ఈ నెల 24వ తేదీలోగా అందరూ కూడా అందజేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో విబిజీరామ్జీ అమలుకు సర్వం సిద్దం చేసినట్టు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి దత్తారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గతంలో గుర్తించిన 266 పనులను 318కి పెంచినట్టు తెలిపారు. ఉపాధి హామీ పనులను విస్తరిస్తూ మట్టి పనితో పాటు రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, మరమ్మతులు, చెరువులు, కాలువల వంటివి తవ్వడం లాంటి పనులు కూడా జోడించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద పని దినాలను 100 నుంచి 125కు పెంచిందని పేర్కొన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వాటి ఎత్తును గరిష్టంగా 15 అడుగులకే పరిమితం చేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. విగ్రహాలను తరలించే వాహనాల ఎత్తు సుమారు 4 అడుగులుంటుందని, రహదారులపై విద్యుత్ తీగలు 22 అడుగుల ఎత్తున ఉంటాయని, ఆ దామాషాల్లోనే విగ్రహాల ఎత్తును 15 అడుగుల్లోపే పరిమితం చేయాలని సూచించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్టంలో

వచ్చే 7 రోజుల పాటు తేలికపాటు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు తిరుమల తరహాలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పాలక మండలికి దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని నిన్న తనను కలుసుకున్న పాలక మండలి సభ్యులకు సూచించారు. గత నెల 30న నియమితులైన పాలక మండలి సభ్యులు రేపు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపు జరగబోయే రైతు ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలతో నష్టపోయిన సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్టంలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు గారి విశ్వనాథ మార్గం గ్రంథంపై సమీక్ష వింటారు. సమీక్షకులు ధూళిపాళ అరుణ.
1: తన వాంగ్మయం నిండా భారతీయ సంస్కృతి క్షీణిస్తున్నదని, దాని పరిరక్షణ కర్తవ్యమని చాటిన మహానుభావుడు విశ్వనాథ. వేలాది సంవత్సరాలుగా అమూల్యమైన సంస్కృతి అన్య సంస్కృతి ఛాయల కింద వాడిపోతున్నదని, ఆ ప్రభావం నుండి దానిని రక్షించుకోవడం కోసం పడిన తపన, కృషి ఆయన కలం నిండా ప్రవాహంగా తెలుగు నేలంతటా పరుచుకుంది. హృదయంగమమైన తేటతేనెల రచనలతో జ్ఞానపీఠాన్ని అధిష్ఠించి తెలుగు భాషా సౌందర్యాన్ని పరివ్యాప్తం చేసిన మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు అసాధారణ ప్రజ్ఞా విశేషాలు కలిగిన మహాకవిగా, మహారచయితగా ప్రసిద్ధి పొందిన విశ్వనాథ వారిని అనేకులు విభిన్న దృక్కోణంలో దర్శించారు, బహుముఖాలుగా ఆవిష్కరించారు. చాలామందికి ఆయన అర్థం కాలేదని చెప్పడం అతిశయోక్తి కూడా కాదు. తన కావించిన సృష్టి తక్కురుల చేతం కాదు అన్నంత సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందించిన ఆ మహాకవి మార్గాన్ని దృశ్యీకరించడం సాధారణ విషయం కాదు. వాటిలోని మూలాలను వెతికి అద్భుతావహమైన ఆ రచనా సౌగంధ్యాన్ని అందించేందుకు విశ్వనాథ మార్గంలో 8 వ్యాస ప్రసూనాలను వికసింపచేశారు సుప్రసన్న గారు. వేయి పడగలు పరమార్థం. భారతదేశ సమగ్ర చైతన్య బిందువైన గ్రామీణ వ్యవస్థ బస్తీలకు వలసపోవడం విశ్వనాథ వారిని కలిచివేసింది. పాలనా రంగాలన్నిటిలోనూ సంభవించిన వైక్లభ్యం, క్రిస్టియన్ మిషనరీల ప్రభావంతో దేశీయ మతాన్ని, ఆచారాన్ని ప్రశ్నించడం, కులాల మధ్య అవగాహన రాహిత్యాలను చూసి వికలిత మనస్కుడయ్యాడు. ఇదే ప్రళయం సాంస్కృతికంగా కూడా ఏర్పడవచ్చన్న భయం ఆయనలో ఏర్పడింది. ఆ గ్రీష్మాతపమే ఏకవీరలోనూ వేయి పడగలలోనూ ప్రతీకగా కనిపిస్తుందంటారు సుప్రసన్న గారు. ఆ సమయంలో వచ్చిన విశ్వనాథ వారి రచనల్లో నిస్సహాయంగా వేదనాభరితుడై రోధిస్తున్న మానవుని ఆయన దర్శించారు. వేయి పడగలు నవలలోని ఐతిహాసిక పరమార్థం, వేయి పడగలు నవలలో కథనాం

సంభాషణలు, వర్ణనలు ఇతిహాస పరమార్థాన్ని మరో భూమిక ద్వారా వ్యాఖ్యానించే ప్రయత్నం జరిగిందని వివరిస్తున్నారు సుప్రసన్న గారు. సృష్టిలో అనుసూతంగా ఉండే విశ్వలయకు ఏ రకంగా భగ్నం కలిగినా విశ్వనాథ వారు తట్టుకోలేరని, ఈ లయను గిరికపాత్ర ద్వారా నిలబెట్టి ఆధ్యాత్మిక ధర్మాన్ని పునరుమ్మీలితం చేశారని వ్యాఖ్యానించారు. విశ్వనాథను దగ్గరగా చూసిన సుప్రసన్న గారి అభిప్రాయం ప్రకారం, వేయి పడగల వలె ఏ గ్రంథమైనా కాలపు పరిమితులను దాటినప్పుడే చిరకాలం నిలిచి ఉండే రచనగా ప్రకటితమవుతుంది. వేయి పడగలు ఆధ్యాత్మ మార్గం. ఈ నవల విశ్వనాథ వారి భావనాశిల్పమై అద్భుత సృష్టిగా సాక్షాత్కరించింది. బాహ్య దృష్టమైన ప్రపంచాన్ని బీజప్రాయంగా నిక్షిప్తం చేయడం వివేచనా దృష్టికి నిదర్శనం. సహస్రముఖానికి ప్రతీకగా నవలా శీర్షిక ద్వారా కుండలినీ యోగాన్ని ప్రవేశపెట్టిన మహానుభావుడు. అందుకే యోగి జనౌఘ సంపదుదితోజ్వల సత్ప్రథమావతారః శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో లక్ష్మణుని సంబోధించారు. కావ్య ఉపక్రమంలోని మాటలు సంస్కృత నాటక శిల్ప సంప్రదాయాన్ని పాటిస్తూ కావ్యతత్వాన్ని సూచించడం ఇందులో ఒక విశేషం. శివతత్వం నుండి పృథ్వీతత్వం వరకు 36 తత్వాలుగా విశ్వవిరాణ్మూర్తి పరమేశ్వర తత్వాన్ని వేయి పడగలుగా వెల్లడి చేశారు. నామోచిత్యంగా పాత్రలను ఎంచుకోవడం విశ్వనాథ వారి బహుముఖ ప్రజ్ఞా విశేషం. నాయికానాయికలు అరుంధతి, ధర్మారావుల సంయోగాన్ని కుండలిని పరమపురుష సమాగంగా ప్రతిక్షేపించారు. నవలలో గణాచారి పాత్ర సుషుమ్నా స్థానంగా చెప్పబడింది. ఉషక్కాంతిని గణాచారి తెల్లచీరకు ప్రతిగా ధరించెను, గణాచారి దేహత్యాగం కూడా అగ్నిదాహంలోనే జరిగింది అని వర్ణించడం, దివ్యలోక స్ఫూర్తి పొందిన వివిధ విషయాలను గణాచారి లోకానికి విస్తరింపచేస్తున్నట్లు తెలుపుతుంది. తన తండ్రి రామేశ్వర శాస్త్రిని భారతదేశపు ఆత్మగా త్రయీ విద్యకు ఒక వ్యాఖ్యానంగా ధర్మారావు ద్వారా చెప్పించడం, మూలాధార చక్రంలోని కుండలినిగా చెప్తూ విశాలమైన పరివారానికి ఆయనను బ్రహ్మస్థానీయునిగా విశ్వనాథ వారు అభివర్ణించారు. ఇందులో లక్ష్మణస్వామి పాత్ర యోగమార్గ ప్రవర్తకుడైన ఆదిశేషుని సూచిస్తూ ప్రత్యేకతను సంతరించుకుంది. శబ్ద బ్రహ్మార్థాన్ని పొందిన గిరిక పాత్ర అనాహత చక్రంలో స్పందించే సూక్ష్మ నాదోపాసనను ఆశ్రయించి భక్తి మార్గంలో నడుస్తుంది. తపస్సు చేత వివాహాన్ని సాధించుకున్న కిరీటీ శశిరేఖలు కారణజన్ముడైన హరప్ప వంటి పాత్రలతో జ్ఞానయోగాన్ని సిద్ధింపజేశారు. కథానాయకుడైన ధర్మరావును సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వరుని అవతారంగా చెప్పడం ఇందులో గొప్ప విశేషం. అమూర్త దివ్యశక్తి సుబ్రహ్మణ్యేశ్వరునికి సంకేతంగా సాగుతూనే మూర్త సంకేతంగా ధర్మారావు ప్రధానంగా కథాగమనం సాగుతుంది. పాత్రలన్నీ ధర్మారావు ప్రభావంతో సర్వతోముఖ వికాసాన్ని పొందుతుంటాయి. నవల మొత్తంగా ధర్మారావు వ్యక్తిత్వం ద్వైరీ భావనకు ప్రతీకగా నిత్యయోగిగా దర్శనమిస్తుంది. ఇటువంటి విలక్షణమైన వ్యక్తిత్వం వల్ల తన దివ్య భౌమ జీవితాలకు ఒక విచిత్రమైన సంబంధాన్ని ఏర్పరచుకుని అలౌకిక దర్శనం పొందుతాడు. కవి సామ్రాట్టుని యోగశాస్త్ర పాండితీ గరిమ ఇందులో అడుగడుగునా ద్యోతకమవుతుంది. ఆధునిక ఇతిహాసంగా శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. ఇతిహాసానికున్న పరిధి విస్తృతమైంది. ఆయా జాతి చరిత్రల్లో విశిష్టమైన మలుపులు వచ్చినప్పుడల్లా ఆ జాతికి ఒకనొక నూతనీతిహాసం అవసరమవుతుంది. ఐతిహాసిక లక్షణంతో కాళిదాసు రఘువంశ కావ్యం కూడా ఇతిహాసమేనంటారు సుప్రసన్న గారు. విశాలమైన ఇతివృత్తం కలిగి ఆధునికత దిశలన్నింటినీ ఆక్రమించి చరిత్రను ఇముడ్చుకోగలిగి మిగిలిన సాహితీ రూపాలు ఏవీ తీర్చలేని అవసరాన్ని తీర్చే రచన ఆధునిక ఇతిహాసమవుతుందని సుప్రసన్న గారు నిర్వచించారు. దాని కొరకు ఇతివృత్తాన్ని కొత్త సృష్టి చేయనక్కర్లేదని చెబుతూ శ్రీ అరవిందుల వారి సావిత్రి రచనను ఉదాహరిస్తారు. వాల్మీకి రామాయణాన్ని అనేకులు వైలక్షణాలతో ఆవిష్కరింపజేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణాన్ని కల్పవృక్షంగా భావించారు. అందువల్ల ఆయన దానిని వర్తమాన సంఘర్షణలుగా కాక మానవుడు అందుకోవలసిన ఉన్నత లక్ష్యంగా భావించారు. రామాయణాన్ని సాక్షాత్కారం చేసుకున్న జాతి ఆత్మదర్శనం చేత తిరిగి ఉజ్వలమవ్వాలన్నది ఆయన కోరిక. విశ్వనాథ వారి రామాయణ రచన నాటికే ఆధ్యాత్మ ఆనంద విచిత్ర శతకంఠ రామాయణాలతో కథాంశం ప్రపంచవ్యాప్తమై ఉంది. అందువల్ల కథా వైచిత్రి కంటే జాతీయతకు ప్రయోజనకారిగా సమష్టి చైతన్య స్రవంతిగా రామాయణాన్ని చెప్పదలుచుకున్నారు. అందుకే అనేక చోట్ల వాల్మీకి భాష్యప్రాయమైన రచనగా పేర్కొన్నారు. ఇందులో ఒక్కో కాండను 5 ఖండాలుగా షట్ కాండలతో దేనికదే ఒక ప్రత్యేక కావ్యంగా రూపొందించారు. నన్నయ్య తిక్కనల మార్గాల మేలు కలయిక తన కథన మార్గమని ఆయన చెప్పుకున్నారు. కథనంలో పాత్రలను చిత్రించిన తీరులో విశ్వ

వారి మనశాస్త్ర పాండిత్యం వెల్లడవుతుంది. ఆసురీ శక్తులకు మూలం రావణుడైతే శక్తి స్వరూపిణి సీతాదేవి. రెండు శక్తుల సంఘర్షణలో దైవీ శక్తి విజయమే కల్పవృక్ష ఇతివృత్తం. నా చేతము శబ్దమేరుటకు చిన్నము నిల్వదు అంటూ తనదైన శైలిని నిర్మించుకున్న విశ్వనాథ వారి రచనా చాతుర్యాన్ని లోతుగా పరీక్షించడం సులభ సాధ్యం కాదు. అరణ్యకాండంలో మహర్షుల విభిన్న తపోలక్షణాలతో అంతర్నిగూఢమైన భక్తి తత్పరతలు స్తుతుల రూపంలో కనిపిస్తాయి. హనుమన్ మంత్రాలు, సౌభాగ్యలక్ష్మి స్తోత్రం ఇత్యాది విషయాలు మానవుని ఆధ్యాత్మిక విషయాసక్తులను చేస్తాయి. దైత్య ప్రకృతి క్రమంగా శిథిలం కాబడి దివ్య ప్రకృతి విజృంభించి విశ్వతోముఖీన మానవీయ చేతనను ప్రతిఫలించడం వల్ల ఇది ఆధునిక ఇతిహాసమని ఆచార్య సుప్రసన్నాచార్యులు గారు భావించారు. హరిహరాభేద చిత్రీకరణ. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే ఉపనిషత్తుల కాలం నుండి శివకేశవుల అభేదం చెప్పబడుతున్నది. దీని కొరకు హరిహరమూర్తి కల్పన జరిగింది. కర్ణాటకలో ఈ పేరున దేవాలయాలు కూడా వెలిచాయి. పరంపరానుగతంగా వస్తున్న హరిహరనాథుని పరబ్రహ్మంగా భావించి తిక్కన తన మహాభారతాన్ని అంకితం చేయడం విశేషం. ఆ క్రమంలో నాచనసోముడు, కొరవి గోపరాజు, బైచరాజు వెంకటనాథుడు తమ కావ్యాలను హరిహరునికి అంకితం చేశారు. త్రిభువన శుక దృఢ పంజర విభవ మహితునకు సమస్త విష్టప నిర్మోక భుజంగమ పతికిని జగదభిన్న రూపునకు భావాతీతునకు ముల్లోకాలనే చిలుకకు దృఢమైన పంజరం వంటి వాడైన పరమాత్మ అనగా భేదము లేనటి రూపము కలిగిన వాడని తిక్కన అద్వైత భావాన్ని తెలిపాడు. కానీ తిక్కన తదనంతర కవులలో ఇటువంటి తాత్విక భావాన్ని నాచనసోముడు కొంతవరకు చెప్పినప్పటికీ మిగిలిన వారు హరిహరాభేద ఆంతర్యాన్ని గ్రహించలేదని సుప్రసన్న గారు ఉద్ఘాటించారు. ఆధునిక కవులలో ఈ భావం మళ్లీ ఉద్దీపనగా 10 భక్తి శతకాల సముచ్చయమైన విశ్వనాథ వారి మధ్యాకరలలో దర్శించారు వ్యాసకర్త సుప్రసన్న గారు. 4 హరిపరములు, 6 శివపరములైన ఈ శతకాలలో హరిహరాద్వైత పద్ధతి విలక్షణమైన రీతిగా సాగిందంటారు. మొదట తిక్కన ఏ విధంగా నైష్ఠిక శివభక్తి పరాయణుడో విశ్వనాథ కూడా స్మార్త శైవ సాంప్రదాయకుడు. అయినప్పటికీ పరబ్రహ్మ యాథార్థ్య భావన తెలిసినవాడు కావడం వల్ల తన శతకాలలో వివిధ క్షేత్ర అధిష్టాన దేవతలందు పరబ్రహ్మాన్ని దర్శించి ఆ తేజస్సు హరిహర బ్రహ్మమయమని గ్రహించాడు. శిరసు నుండి స్వర్గంగా దిగివచ్చి చెంతను నిలువ గిరిరాజ దుహిత కోపమున నరమేని కేరింత వదల గరళంపు మిడకాంతి మేన నెల్లడ క్రమ్మగా శివత విరజమ్మ వచ్చితో ఇటకు మున్నంగి వేణుగోపాల. మున్నంగి వేణుగోపాల శతకం. ఇక్కడ వేణుగోపాల స్వామిలో శివరూపాన్ని భావన చేయడం విశ్వనాథ వారి శివకేశవాభేద హృదయాంతర్గత భావనా స్థితిని స్పష్టపరుస్తున్నది. ఆయన దృష్టిలో ఈ రెండు మూర్తులు ఒక్కటే అని కాక దానిని మించినదనే భావన. ఇది పరమార్థ తత్వాన్ని ఎరిగిన వారు మాత్రమే గ్రహించగలిగేది. ఈ శతకాలలో ఉన్న లక్షణం అత్యంత విశిష్టము, విచిత్రమైనది. శివుని వర్ణించినప్పుడు విష్ణు లీలలను ఆరోపించడం, విష్ణువును వర్ణించినప్పుడు విష్ణువులో శివుని రూపాన్ని భావన చేయడం కవి ఏకైక చిత్త స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. జ్ఞానలేమితో మానవులు హరిహర భేదభావాన్ని సృష్టిస్తున్నారు. విశ్వనాథ వారు శేషగిరి శతకంలో శివునకు నీకును నేను భేదంబు శేసితినేని తవులు నా పాపాన నాదు నాయువు తగ్గినుగాకని చెబుతూ తన హృదయంలోని మాయను తొలగించమని వేడుకుంటాడు. మున్నంగి వేణుగోపాల శతకంలో హరిహరులిద్దరూ ఒకే బ్రహ్మ చైతన్యమని ఆ చైతన్యాన్ని తాను పొందాలని ప్రార్థిస్తాడు. సాధనలో శ్రీరామకృష్ణ పరమహంస ఇటువంటి పరమార్థాన్ని సాధించాడని విశ్వనాథ వారు వెల్లడించిన అద్వైత రహస్యం తిక్కన భావస్ఫూర్తి కన్నా విలక్షణమైనదిగా, సాధనకు క్లిష్టమైందిగా సుప్రసన్న గారు అభివర్ణించారు. కారుణ్య రసావిష్కరణ. కవి జగత్తు అంతర్గత భావనా నిలయం. దాన్ని అందుకోవడం అంత సులభం కాదు. కవి వైయక్తిక భావన నుండి చేతన పొంది అవ్యక్తమైన లోతైన వలయంలో ప్రవేశించి తనను లోకం నిండా ఆవిష్కరింపజేసుకుంటాడు. ఉర్విలోన మహాకవి యోగి వంటి వాడు. సర్వము భావనావధిగా జూచు అని విశ్వనాథ వారి భావన. అందుకే రామాయణ కల్పవృక్షంలో కవితారూప తపస్సు చేసేదను శ్రీకంఠ అంటారు. మూల వస్తువును అవ్యక్తంగా ఆవిష్కరించడమే కావ్య ప్రవృత్తి. ఆయనలోని భావనా స్థితి వ్యక్త జగత్తు నుండి అవ్యక్త జగత్తులోని మూలాలను అన్వేషిస్తూ సాగుతుంది. విశ్వనాథలోని జీవుని ఆవేదనాంతర్గతాన్ని, అవ్యక్త ప్రయాణ దిశను అందుకునే ప్రయత్నం చేశారు సుప్రసన్నాచార్యులు గారు. ఆయన సారస్వతం నిండా దాగి ఉన్న గాఢమైన విషాద రేఖను స్పృశించారు. కిన్నెరసాన్ని కరిగి నీరుగా ప్రవహించడం, అనార్కలి నాటకంలో విషాదాభివ్యక్తి, కథా పరిధిని దాటి స్వయంగా కవిని పాత్రగా

పరిష్కరించడం, ఏకవీరలో వేగైనది ప్రోషిత భర్తృకలా హంసగీతాన్ని ఆలపించడం, మాబాబులో అట్టడుగున విషాదపు నీటివూట స్ఫురించడం వంటివి పరమేశ్వరుని అనుగ్రహం లేక జీవితమంతా శిథిలమైనట్లు హృదయంలో పుట్టిన దిగులును వ్యక్తీకరిస్తాయి. ఈ దుఃఖాశువుల వెనుక శాంతి కొరకు జరిపే అన్వేషణ వ్యక్తమవుతుంది. ఈ వేదన విశ్వనాథ సారస్వత ప్రపంచమంతా విస్తరిల్లి రసాత్మకంగా ప్రవహిస్తుంది. వేయి పడగల నవల జాతీయ జీవన వ్యవస్థను దర్శింపజేసే విషాదంగా కారుణ్యవర్షంలో తడుపుతుంది. అందులోని పాత్రలు పృషన్నిధి అనే మబ్బు, వటవృక్షమనే చెట్టు, లక్ష్మణస్వామి అన్న ఏనుగు, పాము వంటి మనిషి పసరిక మొదలైన ఎన్నో పాత్రలు దుఃఖ తీవ్రతను అనుభవింపజేస్తాయి. ఆయన సాహిత్యంలో ఎక్కువ భాగం ఆయన చెబుతుండగా ఇతరులు రాసింది కాబట్టి శబ్దం తెలుగు కవితా సంప్రదాయానికి భిన్నంగా జ్ఞాతాజ్ఞాతల చైతన్యాల సంధి నుండి ఉద్భవించి అన్నింటా నూతన సంప్రదాయాలను సృష్టించిన వైనాన్ని ప్రశంసిస్తారు సుప్రసన్న గారు. మోయిత్రుమ్మెదలోకి తానే ప్రవేశించడం, పురాణ వైర గ్రంథమాలలో కాశ్మీర నేపాల నవలల్లోని పౌరాణికత, ఆరు నదుల నవలల్లో ఉపన్యాసాలు వంటి వైవిధ్యాలు, నవలలో వినూత్న ప్రయోగాలను నెలకొల్పిన రచయితగా ఆయనను ఉన్నత స్థానంలో నిలిపాయి. పద్యానికి వచనానికి ఉండే మధ్యస్థ లక్షణానికి, సాహిత్యంలోని సంవేదనాశీలానికి మధ్యాకర శతకాలు అద్దం పట్టాయి. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం వీటన్నిటికీ మరో పార్శ్వంగా చెప్పుకోవచ్చు. తనలోని అనుభూతిపర భావనా విశిష్టతతో రూపుకట్టిన శిల్పమది. కల్పవృక్షంలో సీతాపహరణ వేళ దుఃఖ సంద్రాన్ని ప్రవహింపచేసింది. ఆయన కరుణరసంలో చరాచర జగత్తు కరిగిపోయింది. మూల వాల్మీకమైనప్పటికీ దానిని ఆవిష్కరించిన తీరు విశ్వనాథ వారి ప్రజ్ఞ విశేషోదయంగా భాసిల్లింది. అనితర సాధ్యమైన ఈ నిర్మాణ వైఖరితో తెలుగు సాహిత్య పరిధులను అతిక్రమించాడని, తిక్కన పోతనలో ఆవహించిన శక్తిగా ఆయన విరాట్ రూపతను చాటారు సుప్రసన్న గారు. విమర్శన రీతి. తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రతిభాశాలి అయిన విమర్శకుడు విశ్వనాథ సత్యనారాయణ. భావుకత, తాత్వికత రెండూ సంగమించిన అపూర్వ పరిణామం ఆయన విమర్శలో విలక్షణంగా కనిపిస్తుంది. 1923 నాటికే తాత్విక దృష్టి ఆవహించి భ్రష్టయోగి అనే ఖండకావ్యంలో బ్రహ్మకును వాక్కున కభేద భావమించి ఈ జగత్తత్వమున బ్రహ్మయోజ చేసి భ్రష్టయోగిని కవి జన్మ బడసినాడా అని పేర్కొన్నాడు. గాఢమైన ఈ వివేచనాశీలమే కవిని విశిష్ట భావుకునిగా తీర్చింది. గుణముల్ దోషములేల ధ్వని రాజ్యమున నీకే కట్టితిమిరా పట్టంబు పుష్పంధయ అని కవిభృంగము ఖండకావ్యంలో ధ్వని సిద్ధాంత పారమ్యాన్ని ప్రకటించారు. శ్రీహర్షుడు ఖండకావ్యం ఆనాడు ప్రచారంలో ఉన్నటువంటి సాధారణ సాహిత్య వాదనలను ఖండించింది. విశ్వనాథ వారి రచనల్లో విమర్శకు సంబంధించిన అంశాలు ఎక్కడో ఒకచోట స్పృశించడం కనిపిస్తుంది. ఆయన వ్యాసాలైనా విమర్శ గ్రంథాలైనా సహృదయ సంవాద ప్రధానంగా చేసినట్లు తెలుస్తుంది. ఆయనలోని వివిధ దృక్కోణాల అనేక ఆలోచనల విమర్శల ద్వారా ఆయన విమర్శన తత్వాన్ని విశ్లేషించడం కష్టసాధ్యమంటారు సుప్రసన్న గారు. భారతీయ అలంకారికుల దృక్పథాన్ని సమగ్రమైనదిగా నిర్ధారించి దాన్ని ఆధునికతకు అన్వయింపజేయడం, తెలుగు కవులను గురించి పునఃపరిశీలన చేసి వారికి క్రొత్తగా స్థానాలను ఏర్పరచడం, కాళిదాసు భవభూతులపైన సర్వ స్వతంత్ర విమర్శను వెల్లడించడం, ఇవన్నీ విశ్వనాథ విమర్శలో పలు కోణాలను ఆవిష్కరించాయి. ఆయన విమర్శ వ్యాఖ్యాన మార్గం, దీనినే శిల్పానుశీల మార్గం, కావ్య పరమార్థ దృక్పథమని కూడా అంటారు. కావ్య నిర్మితిలో కథాకథన నైపుణ్యంలో ఒక్కొక్క యంత్ర భాగాన్ని విప్పుతూ దాని స్థానాన్ని, దాని ప్రయోజనాన్ని గ్రహించడం, ఆంతర్యాన్ని గ్రహించడం, నిర్మాణ సమగ్రతను గ్రహించడం విశ్వనాథ వారి విమర్శనా రీతిలో ప్రత్యేకం. కావ్యగత శబ్దాలు కూడా కథామర్మ భేదాలుగా ఉంటాయని ఆయన అభిప్రాయం. కథావర్ణనలో కవి ఇవన్నీ భావన చేశాడా అన్నది ప్రధాన సందేహం. దీనికి సమాధానంగా ఇవన్నీ సంస్కార బలం చేత వస్తాయని, ఈ సంస్కారం కవి అంతర్గత చైతన్య స్థానాలని అంటారు. విశ్వనాథ వారు సాహిత్యేతర శాస్త్రాంశాల సమన్వయంతో విమర్శను విస్తృతం చేశారు. ఆయన కావ్య విమర్శలో ఛందశిల్పం కూడా ఒక భాగం. అలంకార శాస్త్రంలో మూలంలోకి వెళ్లి సృజన కారణంను విశ్లేషించే స్థాయిలో దాన్ని వ్యాఖ్యానించడం, సృజనహేతువును ఆధునిక మనశ్శాస్త్ర మార్గంలో నిర్దేశించడం ఆయనలోని నూతన విమర్శన రీతికి నిదర్శనం. తాత్వికంగా జీవభావాన్ని ఆయన సుస్పష్టం చేశాడు. బ్రహ్మ వస్తువు నుండి చ్యుతి పొందిన జీవ చైతన్యం తిరిగి యథాస్థితిని పొందడానికి అన్వేషణ సాగిస్తూ మాయ పొరలను తొలగించుకుంటూ తన్ను తాను తెలుసుకోవడంతో జీవుని వేదన తొలగిపోతుందన్న తత్వాన్ని ఆయన నిర్ధారించారు. అంటే అవ్యక్తమైన ఆర్తి నుండి తనను తాను గుర్తించే ప్రయత్నంలో కావ్యం పుడుతుందని ఆయన స్పష్టం చేశారు. కావ్య

ప్రయోజనాన్ని మోక్ష పురుషార్థానికి అనువుగా నిర్మించడం దాని పరమస్థితి అని విశ్వనాథ వారి నిశ్చయభావం. ఆయన విమర్శ రీతులను సునిశ్చితంగా పరిశీలించిన సుప్రసన్న గారు, విశ్వనాథ వారు ఆత్మాశ్రయ విమర్శకు విరోధి అని, మహాకవి యోగి వంటి వాడు కాబట్టి అల్పునివలి ఆలోచనలను సంకుచితం చేసుకోడని విశ్వనాథ వారు చెప్పిన మాటలను ఉటంకిస్తారు. వాంగ్మయం సమన్వయం. అసామాన్యమైన ఐతిహాసికుడు చైతన్యవర్తనుడై వటవృక్షంలా ఎదిగిన ఒక మహారచయితను అధ్యయనం చేయడానికి విమర్శకుడు తన పరిమితులను పద్ధతులను వికసింపచేసుకోవలసి ఉంటుంది. విశ్వనాథ వారి సాహిత్య సృష్టిని గురించి అనేక పరిశీలనలు జరిగి మూలాలను అందుకోవడానికి ప్రయత్నం చేసిన కొంతమంది కవులను ప్రాస్తావికంగా పేర్కొన్నారు సుప్రసన్న గారు. ఈ ప్రయత్నంలో అనుకూల ప్రతికూల ధోరణులే కాని అంజులను అందుకున్న వారు లేరని అంటారు. యుగాన్ని మొత్తం ఆవరించిన విశ్వనాథను అధ్యయనం చేయాలంటే సరికొత్త ప్రమాణాలను అంచనాలను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ఈ విమర్శలన్నింటికీ ఒక ప్రామాణికత లభిస్తుంది. విస్తృతమైన ఆయన సాహిత్య వాస్తవాలపై నిశ్చిత దృష్టి సారించడమే మేలని సుప్రసన్న గారి అభిప్రాయం. శ్రీ అరవిందుల నుండి రామకృష్ణులు, వివేకానందుల వరకు సాగిన పునరుజ్జీవనం చేత ప్రభావితులైన విశ్వనాథను ఆధునిక భావోద్యమాలు చైతన్యపరిచాయి. విశ్వ సాహిత్యంలోని ఆధునిక ధోరణులు కూడా ఆయన చైతన్యంలో భాగమయ్యాయి. ఆయనది పల్లెతో మమేకమైన జీవనం కాబట్టి గ్రామీణ కుటుంబాలను, పరిసరాలను, ప్రకృతిని అనుభూతి చెందుతూ వాటినే తన రచనల్లో పాత్రలుగా మలుచుకున్నాడు. ఆయన వాడినన్ని తెలుగు పదాలు, పలుకుబడులు, వాక్య భేదాలు ఏ కవి వాడలేదనడంలో అతిశయోక్తి లేదు. సజీవమైన ప్రత్యేక శైలిని నిర్మించుకుని పల్లె జీవన చైతన్య రసానుభూతిలో ప్రధానంగా కనిపించే కారుణ్యం ఆయన రచనలకు మూలాధారమై అట్టడుగున ప్రవహిస్తూనే ఉంటుంది. విశ్వనాథ కవిత్వం జలపాతమై మనోద్వారాలను తెరుచుకుని అవ్యక్తం నుంచి ప్రవహించడం విశేషం. దాని నుండి వ్యక్త చైతన్యం నిర్మాణమవుతుంది. అందుకే నా కవితన్ విశాల జఘనా ఒక ఔచితి లేదు, భాష లేదాకృతి లేదా, ఊరక రసాకృతిని ప్రవహించిపోదు అంటాడు. ఆ విధంగా వ్యష్టి చేతనంలోంచి సమష్టి చేతనంలోకి ప్రవహిస్తాడు. సంప్రదాయానికి భిన్నమైన రచనా ధోరణి ఆయన భాషలో కనిపిస్తుంది. లోకంలోని సంభాషణ ధోరణి, వాక్యంలోని విరుపులను, కాకువును తెలుగు పద్యంలోకి తీసుకురావడం ఆయన మరో ప్రత్యేకత. అందువల్ల విశ్వనాథ వారి కవిత్వం పాషాణపాకమని, అన్వయక్లేశం కలిగిందని విమర్శించే వారిని అవివేకులుగా భావిస్తారు సుప్రసన్న గారు. పరిస్థితులు వికటించి ఒకవైపు దారిద్ర్యం అనేక సంవత్సరాలు బాధించగా, మరోవైపు హృదయమంతా జాతి దుఃఖభారాన్ని మోసిన కవివర్యులు విశ్వనాథ. విభిన్నమైన విషయాలను సమన్వయం చేసుకుంటే తప్ప విశ్వనాథ వ్యక్తిత్వం అర్థమవడం కష్టసాధ్యం. ఇన్ని వైరుధ్యాలను ఒక్క లక్షణంతోనో, ఒక్క భావానికో పరిమితం చేయడం సాధ్యపడదు. అరుదైన ఆ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా చూసినప్పుడే ఆ పరిపూర్ణ వ్యక్తిత్వం ఆలోచనకు, అవగాహనకు, వాస్తవికతకు దగ్గరగా దృగ్గోచరమవుతుంది. కవిత్వ పథం. విశ్వనాథ కవిత్వ మార్గాన్ని నిర్దేశిస్తూ మహాకవిత్వ నిర్మాత చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు, నా మార్గంబును కాదు శిష్యుడైనన్, నా తాత ముత్తాతలందే మార్గంబును కాదు, వాణిదెదియో ఈ మార్గమట్లౌటచే సామాన్యుండనరాదు వాని కవిత సమ్రాడ్రమాహేతువై ఈ మత్ శిష్యునితా వరించినది నేనెంత ముదంబందెదన్ అంటూ ఆనందాన్ని ప్రకటించాడు. సమకాలీన అంశాలను దాటిపోకుండానే దేశ జాతి మానవతా పరిధులను దాటి విశ్వచైతన్యంతో ఐక్యభావాన్ని పొందిన కవి విశ్వనాథ. విశ్వలయ ఆయన రచనల్లో జలపాతమై పొంగింది, తాత్విక జగత్తును నిర్మింపజేసింది. సహజాతాలైన పాత్రలు ఆయన రచనల్లో ఒదిగిపోతాయి, పఠితృల హృదయాలలో పరవశంగా శాశ్వత స్థానాన్ని పదిలపరచుకుంటాయి. ఈ దశలోనే మానవుడు విశ్వంలో తాదాత్మ్య స్థితిలోకి చేరుకుంటాడు. ఇది విశ్వనాథ కథల్లో మూలసూత్రం. రసము వేయిరెట్లు గొప్పది, నవ కథాధృతిని మించి లోకమ్ము వీడి రసమ్ము లేదు అని నిర్దేశించిన విశ్వనాథ రసాన్ని అనుభూతి జగత్తులోకి ప్రవేశింపజేస్తాడు. పైపైని పొరలు విచ్చుకుని గాఢమైన లోతులోకి తీసుకుపోతాడు. ఆయన దృష్టిలో కవిత్వం ఒక జాగ్రత్త స్వప్నం. అందువల్ల వైయక్తిక అనుభవాల పరిధులు దాటి విశ్వ చైతన్య దిశగా సాగుతారు. వర్తమాన భావ పరిమితులకు లోబడిన తెలుగు సాహిత్య విమర్శ కాలపు సరిహద్దులను దాటి విశ్వజనీయతలోకి ప్రవేశిస్తే తప్ప ఆయన సాహిత్యాన్ని ఆస్వాదించడం సులభం కాదని సుప్రసన్నాచార్యులు గారు బహిరంగంగానే ప్రకటించారు. విశ్వనాథ వారి భావనా ప్రపంచం విలక్షణత కలిగింది. అందులో ఒక ఆదిమత, ఒక ఆకృతిమత, ఒక అనంతత ఉన్నాయి. అనేక విధాలుగా దుఃఖ సంక్రాంతమైన మానవ సమాజం పట్ల అపరిమిత కారుణ్యం ఉంది. ఆయన సాహిత్య నిర్మాణంలో ఒకటి వేయి పడగలు, రెండవది కల్పవృక్షమైతే మిగిలిన రచనలన్నీ వాటికి అనుబంధాలని పేర్కొంటారు సుప్రసన్న గారు. ఈ రెండిటి మూలాలు మన కథల్లో అనాదిగా ప్రతీకలుగా ప్రతిబింబిస్తున్నాయి. అస్మదీయ కంఠమునయందాడుచుండ ఒక యదో గీతి వెలుబలు

0: వికి రాచొచ్చుకుని లోనికింబోదు అనే స్థితి నుండి నిత్య సరస్వతి జగద్భావనామహితమైన దశకు చేరుకుంటారు. ఇంతటి విశేష శీముషి కలిగిన ఒక మహోన్నత కవిమూర్తికి సాటి వచ్చేవారు లేరు. అందువల్ల విశ్వనాథని విశ్వనాథగాని అందుకోవాలన్న సుప్రసన్నగారి మాటలు విశ్వనాథలోని ఉత్కృష్టమైన జ్ఞానదీప్తిని వెల్లడిస్తాయి. సాహిత్యానికి ఒక అంచు కవి, వేరొక అంచు సహృదయుడు. ఈ రెండు బిందువులు ఒకచోటికి వచ్చినప్పుడు సహృదయ చక్రం ఏర్పడుతుంది. అదే సరస్వతీ తత్వం అని సాహిత్య పరిధిని సూచించిన వారు సుప్రసన్న గారు. ఏ రచన అయినా సహృదయ పాఠకుడు ఆ రచనను అవగాహన చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోవాలంటారు ఆయన. వక్ర వ్యాఖ్యానాలు కాకుండా లోతుల్లోకి ప్రవేశించి ప్రాణభూతమైన అర్థాన్ని పట్టుకోవాలంటారు. ఆయన రచించిన వ్యాసాలన్నీ అదే రీతిలో కొనసాగుతాయి. నేటి కాలంలో సాహిత్య విమర్శ బాధ్యతనెరిగి ప్రకటింపబడాలన్నది ఆయన ఆకాంక్ష. కావ్యాలను కొలిచి అంచనా వేయడంలో పాఠకుడు సహృదయుడు కాకుండా వట్టి పాఠకునిగా మిగిలిపోకూడదని వేదన చెందుతారు. అందువల్ల ఆయన విశ్వనాథ రచనల మూలాలను అదే పద్ధతిలో ఈ వ్యాసాల ద్వారా అందించారు. ఆచార్య కోవెల సంపత్ కుమార్ ఆచార్య గారు లోతైన సుప్రసన్న గారి ఆలోచన విధానాన్ని ప్రశంసిస్తూ, అతని ఆలోచనేమో అనాహతమ్మో, అతని విశ్లేషణ విశుద్ధం, అతని వాక్కు పద్మకోశ భ్రమర వినిస్వాన మధు, అలా సహస్రారం అతని అనుభవమ్ము, జంట కౌలమని అనిపించుకున్నప్పటికీ సుప్రసన్న మధుర భావాలు నన్ను పులకింపజేస్తాయంటూ ఆనందోత్ఫుల్ల తరంగితులవుతారు.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు గారి విశ్వనాథ మార్గం గ్రంథంపై సమీక్ష విన్నారు. సమీక్షకులు ధూళిపాళ అరుణ.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు పారాథైరాయిడ్ సమస్య లక్షణాలు కారణాలు చికిత్స ఈ అంశం గురించి అడల్ట్ అండ్ పెడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి శ్రీ నగేష్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్లు 040 అనే ఎస్టీడీ కోడ్ను జత చేసి 2324 0852 2324 0853 మరొక నెంబర్ 2955509 23. గమనిక విన్నారు.

కార్యక్రమంలో మొదటి ఉత్తరం. ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మోకాల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, శ్రీనివాసరావు, అక్రూ, పప్పి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు, రావణుడే రాముడైతే. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట.

గృహప్రవేశం. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. సంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిద్దూర నగరం నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు గృహప్రవేశం చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో మరొక శ్రోత నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు సాగర సంగమం. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పడిన పాట.

సీతారామయ్య గారి మనవరాలు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. మల్లేష్, కుమారి, రాజ్కుమార్, సాగర్, వెంకటేశ్వర్లు, గంగవరపు శంకర్, చంద్రకళ, గంగవరపు రమేష్, రజని, స్వామి, నందు, దుర్గప్రసాద్, డాక్టర్ పుష్పలత, అమ్ములు, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రామవరం, పంజాబ్ గడ్డ ఏరియా నుండి వీరందరి కోరిక మేరకు ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, జక్కుల నరేష్, హర్షిత, జ్యోతిక, అకుల్ అర్జున్, పెద్దిబోయిన సుధాకర్, లలిత, సిరి, పయ్యావుల రామ్మూర్తి, స్వరూపరాణి, దివ్యభాను, కాగితపు వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, రమ, వెంకటేశ్వరరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు మీరంతా కోరుతున్నారు బృందావనం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: మాథ్యూ.
1: జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, అక్షయ, అనుష, కీర్తి, శతాక్షి అంబు, జశ్వంత్, భానురాజ్, రాజా, మౌనిక, రాధాపాసి, బవ్వపాసి, రోహిత్, రోషిణి, రోహిత్వల్లి, ఉమా, పార్వతీబాయి, చోటాపురన్పాసి, షాకీర్, సెహజాది, రాంఫల్ ఫాసి, వెంకటేశ్వరరావు, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రం నుండి ఈ పాట

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల రాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజనీ, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. చంటి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు పవిత్ర బంధం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంప్ ఏరియా నుండి చిత్తారి రాజా, మాధవి, సందీప్, సాయి, మధు, దినేష్, నాగవరప్రసాద్, శివ, పార్వతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. యువరాజు చిత్రం నుండి హరిహరన్, చిత్ర, సునీత పడిన పాట

నువ్వు నేను ఈ చిత్రం నుండి సందీప్ ఉషా పడిన పాటను వినిపించమంటున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మాదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు నువ్వు నేను చిత్రం నుంచి ఈ పాట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. గుడుంబా శంకర్ ఈ చిత్రం నుండి ఎస్పీ చరణ్, సునీత పడినపాట.

కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిసా, షరీఫ్ ఖాన్, ఆలీ పాషా ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు ఆవారా. ఈ చిత్రం నుండి హరిహరన్ తన్వి పాడిన పాట

మీరింతవరకు కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన వైజయంతి మూవీస్ వారి జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, చిత్ర, ఎస్పి శైలజ. సంగీతం అందించారు ఇళయరాజా. వినండి ఏకచిత్రగానం శీర్షికన వైజయంతి మూవీస్ వారి జగదేక వీరుడు అతిలోక సుందరి

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన వైజయంతి మూవీస్ వారి జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రంలోని పాటలు విన్నారు. ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి ఎం స్వప్న.
2: నా పేరు గజ్జల్లి జలేందర్. మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల్ వెంకటేశ్వర్లపల్లి. ఈరోజు నాకు నచ్చిన పాట సిరివెన్నెల సినిమాలోని చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే. ఈ పాట వింటున్నంతసేపు ఒక బృందావనంలో విహరించినంత మంచి ఫీలింగ్ వస్తుంది కాబట్టి నాకు నచ్చిన పాటగా ఈ పాట వినిపించాలని కోరుచున్నాను.

0: నా పేరు కల్వకలను నాగలక్ష్మి. నాకు నచ్చిన పాట కన్నె మనసు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట.
1: ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం మంగపేట గ్రామం నుండి గుగులోత్ లక్ష్మణ్ నాకు నచ్చిన పాట అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలు పాడిన పాట. ఏలే వేలే మరదలా వాలే వాలే వరసలా.

నా పేరు జ్యోతి, సూర్యాత నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట మంచి మనసు సినిమాలో నుంచి జాబిల్లి కోసం ఆకాశమదిలే.

తిరులు సినిమా నుండి దండాలో సమ్మన్న అనే పాట కావాలి. ఈ సినిమాలో శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు తన స్వీయ దర్శకత్వంలో తను నటుడుగా నటించి ఈ సినిమాను ప్రజల ముందుకు తీసుకొచ్చారు.

నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాతానగర్. నాకు నచ్చిన పాట బాలమిత్రులు కథా సినిమా నుండి, గున్న మామిడి కుమ్మమేదా పూలు రెండు.

నమస్తే అండి, నా పేరు శోభారాణి అండి. నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు నచ్చిన పాట ఏంటి అంటే మరో చరిత్ర నుంచి

0: ఈ పాట అండి, నిజంగానేనండి, ఎక్కడెక్కడి వారినో భగవంతుడు అలా పెనవేసి ముడివేసి ఒక చోట చేర్చి ఒక బంధాన్ని అనేది ఏర్పరుస్తూ ఉంటాడు. మరి అలాంటి బంధాన్ని గుర్తు చేసేటటువంటి ఈ పాట.
1: అప్పుడిన్నా
2: అర్థం కాలేదా?

నా పేరు జమీర్ పాషా, నేను ఇల్లందు నుంచి మాట్లాడుతానా. నాకు నచ్చిన పాట నాకు సీతాకోక చిలుక సినిమా నుంచి మాటే మంత్రము మనసే బంధము అనే పాట కావాలి.

నేను యనుగంటి నాగేశ్వరరావు నెహ్రూ బస్తీ. నాకు నచ్చిన పాట సుమంగళి సినిమాలో, రచన ఆత్రేయ, సంగీతం కేవి మహాదేవన్ గారు సమకూర్చిన ఈ పాట ఘంటసాల సుశీలమ్మ గారు పాడిన పాట. కనులు కనులతో కనబడితే తగవుకు పరమేమి కలరే.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పటేల్ బస్తీ నుండి తులసి రామరాజు మహాశివ భట్టు. నాకు నచ్చిన పాట శశి చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ పాడిన ఓకే.

మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.

చిత్రగీతలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమంలో ముందుగా సూర్యవంశం చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. ఈ పాటకు సంగీతం అందించిన వారు ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్ర గీతాలు వింటున్నారు. ప్రేమదేశం చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన పాట వినండి.

జెంటిల్మెన్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వినండి.

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన

0: ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు 100.1 MHz పై చిత్ర గీతాలు వింటున్నారు. గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో స్వయంవరం చిత్రం కోసం ఉదిత్ నారాయణ స్వర్ణలత పాడిన పాట వినండి. భువనచంద్ర సాహిత్యానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

వసీ రామలమ్మ చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ పాడిన పాట. ఈ పాటకు సాహిత్యం సుద్దాల అశోక్ తేజ, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి.
1: అభ్రపథమున విభ్రమ విలసిత శుభ్ర కౌముదీ దీపిక దుగ్ధాంభో.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా పెళ్ళి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: Participated in the third Australia-India Annual Leaders Summit in Melbourne, during which they held delegation-level talks aimed at strengthening bilateral ties. To secure peace and stability across the Indo-Pacific, the two leaders signed a landmark joint declaration on defence and security cooperation, institutionalised an annual defence ministers' dialogue, and launched a unified maritime security collaboration roadmap. In a joint press statement after the talks, Prime Minister Modi said the two countries have signed a significant agreement in the field of nuclear energy that will enable the supply of uranium from Australia to India. He also announced the operationalization of the Australia-India Partnership on Cyber Critical Technologies and Supply Chains and a dedicated critical minerals corridor. Union Home Minister Amit Shah is chairing a conference of superintendents of police, SPs, from border states and union territories in New Delhi. SPs from Jammu and Kashmir, Punjab, Uttarakhand, Rajasthan, Gujarat, Uttar Pradesh, Bihar, West Bengal and the northeastern state are participating in the conference. The meeting assumes significance amid the center's intensified campaign against illegal immigration, which has been an organized attempt to alter the demographic composition of districts located along the international border in the eastern part of the country. The government has waived the basic customs duty on goods used in manufacturing of display assemblies, lithium ion cell and inductor coil module with an aim to promote domestic production of electronic devices like smartphones, laptops, wearables and smart TVs. The exemption is in line with the government's efforts to promote domestic electronics manufacturing under the PLI scheme. The Gujarat government today launched the Viksit Gujarat Data Center Policy 2026-29 in Gandhinagar. The policy aims to establish Gujarat as India's leading data center and artificial intelligence hub by targeting up to 8 gigawatts of data center capacity. The southwest monsoon has covered the entire country today by further advancing into the remaining parts of Rajasthan, Haryana, Punjab and the North Arabian Sea. Incessant rain since last night in several areas of Delhi and adjoining areas has affected the normal life, causing waterlogging in various places and affecting traffic movement. In Uttarakhand, incessant rainfall and landslides have disrupted traffic on several national highways and rural link roads in the hill districts. In men's cricket, India will face England in the fourth T20 International of the five-match series at the County Ground in Bristol tonight at 10 p.m. Indian Standard Time. Indian team trailed the series 0-2. In Wimbledon tennis, American player Coco Gauff will face Carolina Muchova of Czech Republic in the first semi-final of women's singles this evening. Later in the second semi-final, Ukraine's Marta Kostyuk will take on Czech player Linda Noskova. In FIFA World Cup, France will face Morocco in the first quarterfinal at Boston at 1:30 a.m. Indian time tonight. And with that, we end this news bulletin.
1: Akashvani, Telugulo Prantiya Vartalu Vintaru.
2: Akashvani. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశీయ ఆరోగ్య రంగం విప్లవాత్మక పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎలినీనో ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు జిల్లాస్థాయి కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల అభివృద్ది కోసం ప్రభుత్వం 7,345 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. షాబాద్ మండలం సీతారాంపురంలో నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా 10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వస్తున్నారని, యువతకు ఉపాధి నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పారిశ్రామిక వృద్ధి కోసం స్థానిక ప్రజలు చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి అభినందించారు.
3: సీతారాంపూర్ ప్రజలు ముందుకొచ్చి 15-16 వందల ఎకరాల భూమి ఇవ్వబట్టి

0: రోజు ఈ పరిశ్రమలన్నీ కడిగి తీయగలిగినాము. తొందరలోనే ఆ గ్రామంలోనే 1100 పైగా ఉండే కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ టీజీఐసి అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా.
1: హైదరాబాద్ లో కాలుష్యం నివారించేందుకు పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ వెలుపలికి తరలిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటి ప్రయోజనాలు చివరి లబ్దిదారుల వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హనుమకొండ వరంగల్ జిల్లాల అధికారులతో గవర్నర్ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ
2: हम सबसे पहले अपने घर को नशा मुक्त करेंगे. वारंगल और हनुमकुंडा डिस्ट्रिक्ट इन दोनों को जो संदेश गया है मुझे लगता है कि उसमें सबसे महत्वपूर्ण रोल अगर कोई करेगा तो आप सब लोगों.
1: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణ పనులను పరిశీలించారు. 1000 కోట్ల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్ లో 87% పనులు పూర్తయ్యాయని ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1800 మంది ఓపీ రోగులకు సేవలు అందుతున్నాయని టెలిమెడిసిన్ పరిశోధన వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం ద్వారా దేశీయ ఆరోగ్య రంగం విప్లవాత్మక పురోగతి సాధించిందని అన్నారు.
3: ఆల్ ఇండియా సబ్ మెడికల్ సైన్సెస్ బీవీ నగర్ నే లగ్భగ 64 కరోడ్స్ కి గ్రాంట్స్ రిసర్చ్ కే లియే యహాన్ శాంక్షన్ హువే హై ఔర్ 129 ప్రోజెక్ట్స్ కామ్ చల్ రహా హై 1156 పబ్లికేషన్ కి దిస్ ఇస్ నౌ అ ఫుల్ ఫ్లెజ్డ్ పేషెంట్ కేర్ సెంటర్ అట్ ద సేమ్ టైమ్ రిసర్చ్ సెంటర్ దట్ వి హావ్ టు అండర్స్టాండ్.
1: తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణి కాలరి సంస్థకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మొదటిసారిగా హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడం ద్వారా వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సంస్థ ఆర్థికంగా పుంజుకుంటుందని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థను బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. రైతు సంక్షేమం వ్యవసాయ అభివృద్ది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన మెగా రైతు మేళాలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భట్టి మాట్లాడుతూ తమ ప్రభుత్వం సాగునీరు ధాన్యం కొనుగోలు యంత్రీకరణ కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తనను హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా నియమించినందుకు కార్మిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు నిర్వహణ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్మికులకు రావలసిన పెండింగ్ బకాయిలను కార్మిక సంఘాల ఎన్నికల లోపే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎలినినో సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం పూర్తిగా సిద్దంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావుతో సహా అధికారులతో కలిసి ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలినినో ప్రభావానికి అనుగుణంగా జిల్లా కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వాతావరణ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల సమన్వయంతో వర్షపాతం, నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలపై గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను శాస్త్రీయంగా నిర్వహిస్తూ సాగుకు అవసరమైన ఎరువులను సమృద్దిగా అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ది, నూతన వీబీ జీరామ్జీ చట్టంపై సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ
4: జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు, మా పంచాయతీల శాఖలో ఉన్నటువంటి ఇతర 5 విభాగాల అధికారులతోటి సమన్వయం చేయడం కోసం గ్రామ సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవడానికి మరి శిక్షణ తరగతులను ఏర్పాటు

0: తీసుకోవడం జరిగింది.
1: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పనులకు సంబంధించి తొలు అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలైన జోన్ 1A, జోన్ 1B పరిధిలో వివిధ అభివృద్ది పనులను చేపట్టేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ రెండు జోన్ల పరిధిలో అభివృద్ది పనుల కోసం పురపాలక శాఖ 7,345 కోట్ల రూపాయలకు పైగా నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ బడ్జెట్లో భూసేకరణ వ్యయాన్ని మినహాయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు మూసీ నదీ తీర ప్రాంత అభివృద్ది ప్రాజెక్టు మొదటి విడత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఉస్మాన్ సాగర్ నార్సింగి ఎస్టీపీ పరిసరాలు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూములను సందర్శించారు. వరద నివారణ చర్యలు, మురుగునీటి శుద్ది ప్రక్రియల అనుసంధానము, భూ అభివృద్ది, మౌలిక వసతుల ప్రణాళికలపై ప్రధానంగా సమీక్షించారు. మూసా ఈసా నదుల మధ్య ప్రాంతం నుంచి గాంధీ సరోవర్ సంగమం వరకు మెరుగైన అనుసంధానము, స్థిరమైన పట్టణాభివృద్ది కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించారు అధికారులకు సూచించారు. పారిశ్రామిక కార్మికులకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు గడ్డం వివేక వెంకటస్వామి, దామోదర్ రాజనరసింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన ఈఎస్ఐ డిస్పెన్సరీని జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్తో కలిసి ప్రారంభించారు. బుర్దీపాడ్ నారాయణకేళ్లలో 47 కోట్ల రూపాయలతో నిర్మించి ఏటీసీ భవనాలకు భూమి పూజ చేశారు. రైతులకు భరోసా కల్పిస్తూ పోడు వ్యవసాయ భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వివిధ మండలాల రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న భూ సమస్యలపై సోమశిరలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్తో కలిసి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ రెవెన్యూ అధికారులతో కలిసి ఒక్కో గ్రామానికి చెందిన రైతుల సమస్యలను మంత్రి స్వయంగా విన్నారు. హైదరాబాద్ అమరవీరుల స్మారక చిహ్నంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ ఎం కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులు క్షేత్రస్థాయి ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశానికి 1969 నాటి ఉద్యమకారులు, వివిధ ప్రజాసంఘాలు, కుల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యమకారులకు అధికారిక ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, 250 గజాల నివాస స్థలం, ఉచిత వైద్యం కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు, నెలవారీ పెన్షన్ అందించాలని ప్రతినిధులు ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశీయ ఆరోగ్య రంగం విప్లవాత్మక పురోగతి సాధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎలినీనో ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు జిల్లాస్థాయి కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల అభివృద్ది కోసం ప్రభుత్వం 7,345 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి మరికొద్ది క్షణాల్లో సంస్కృతంలో ఢిల్లీ కేంద్రం
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఉద్ఘోషః ఏకవింశతి శతాబ్ద్యాః నూతన భారతం వికసిత రాష్ట్ర నిర్మాణస్య లక్ష్యం ప్రతి ద్రుతగత్యా అగ్రేసరతి. మెల్బోర్న్ నగరే భారతీయ సముదాయస్య భవ్యం సమ్మేళనం చాసౌ సంబోధయతి. భారత్ ఆస్ట్రేలియా దేశయోః మధ్యె రక్షా సురక్షా సహయోగాయ ఐతిహాసికం సంయుక్త ఘోషణాపత్రం హస్తాక్షరితం. అనేన సహైవ ఆస్ట్రేలియా దేశస్య యురేనియం ధాతోః దీర్ఘకాలిక ఆపూర్తేః మహత్వపూర్ణ సంధిః అపి నిష్పాదితః. ఉపరాష్ట్రపతినా సిపి రాధాకృష్ణనేన భువనేశ్వరే గభీర సముద్ర మత్స్యపాలన సంపదః శాశ్వత ఉపయోగాయ రాష్ట్రియాభియానస్య విహితం విధివత్ అనావరణం. రాష్ట్రీయశిక్షానీతేః అంతర్గతం వయస్క సాక్షరతామానదండానవాప్య ఉత్తరాఖండరాజ్యం దేశస్య పూర్ణసాక్షరరాజ్యానాం గౌరవపూర్ణసూచ్యాం సమ్మిళితం. ప్రవృష్టావత్ కృత్స్నేహి దేశే వ్యాప్తా దిల్ల్యాం విగతరాత్రికాలాత్ అశ్రాంత వృష్ట్యా సామాన్య జనజీవనం అత్యంతం బాధితం. అపి చ భారత్ ఇంగ్లాండయోః మధ్యే పంచ క్రీడాత్మికాయాః చతుర్థీ

0: साक्षरराज्यं भवितुं गौरवास्पदं स्थानम् अवाप्तवान्। केन्द्रीयशिक्षामन्त्रालयस्य विद्यालयशिक्षा एवं साक्षरता विभागद्वारा निर्धारितानां मानदण्डानां पूर्त्यनन्तरं ह्यः राज्यपालेन अस्याः ऐतिहासिकघोषणायाः अनुमोदनं कृतम्। अन्यासाम् उपलब्धीनां श्रृङ्खलायाम् अनेन कीर्तिमानेन सह उत्तराखण्डः अधुना मिजोरम, गोवा, त्रिपुरा, हिमाचलप्रदेश, सिक्किम इत्यादीनां पूर्णसाक्षरराज्यानां सूच्यां सम्मिलितो जातः। यः राज्यस्य शैक्षणिकविकासस्य यात्रायामेकः महत्वपूर्णः अवसरो वर्तते। मुख्यमंत्री पुष्कर सिंह धामी इमाम उपलब्धिम ऐतिहासिकी इति वर्णयन् सहर्षं प्रावोचत् यत् सफलतेयं सर्वकारस्य निरंतर प्रयासानां सममेव राज्यस्य नागरिकाणां सक्रिय सहभागितायाः एव सुखदः परिणामो वर्तते। अद्य प्रावृष सम्पूर्णे देशे पूर्णतया व्याप्ता अस्ति। प्रावृष राजस्थान हरियाणा पंजाब प्रांतं समेत्य उत्तर अरब सागरस्य अवशिष्टेषु सर्वेषु भूभागेषु अग्रे प्रवर्धिता। आकाशवाण्याः वार्ताहरैः सह विशेष वार्तालापं कुर्वन् भारतीय ऋतु विज्ञान विभागस्य वरिष्ठ वैज्ञानिकः डॉक्टर नरेश कुमारः ब्रूते यत् विगतेषु कतिपयेषु दिनेषु दिल्ली एनसीआर, उत्तरप्रदेश, उत्तराखण्ड प्रान्तेषु मध्यमतः तीव्रा वृष्टिः अश्रान्तं प्रचलति। दिल्ल्यां तस्य समीपस्थेषु च क्षेत्रेषु गतरात्रिकालात् जायमानया अविरतवृष्ट्या सामान्य जनजीवनं पूर्णतः प्रभावितं सञ्जातम्। अद्य प्रातः दिल्लीवासिनः तीव्र मेघगर्जन विद्युत्पाताभ्यां सह जातायाः अत्यधिकवृष्ट्या प्रभाविताः। अनया विविध स्थानेषु जलावरोध स्थितिः सञ्जाता, यया यातायात व्यवस्था अत्यन्तं बाधिता अभवत्। दिल्ली सर्वकारेण ज्ञापितं यत् जलौघं अपाकर्तुं दिल्ली जल बोर्ड, लोकनिर्माण विभागं समेत्य नगर निगमस्य दलानि कार्यं कुर्वन्ति इति। भारतीय पिकलबॉल संघेन आगामिनी पिकलबॉल विश्व चषके षड्विंशत्यधिक द्विसहस्रतमवर्षे प्रतियोगितायाः प्रोषेण्यां भारतस्य प्रतिनिधित्वं विधातुं पुरुष महिला वर्गयोः भारतीय दलस्य घोषणा कृता। एयं विश्वस्तरीया क्रीडा प्रतियोगिता अस्मिन्नेव वर्षे 30 अगस्त मासस्य सितंबर मासस्य षड् दिनांकं यावत् वियतनाम देशस्य दानांग नगरे आयोजयिष्यते। अन्ताराष्ट्रिय पिकलबॉल क्षेत्रे विख्यातः हर्ष मेहता अस्मिन् प्रतिनिधित्वं विधास्यति। पुरुष क्रिकेट प्रतिस्पर्धायां भारत इंग्लैण्डयोः मध्ये प्रचलन्त्याः पञ्च क्रीडात्मिकायाः 20-प्रति-20 श्रृङ्खलायाः चतुर्थी अन्ताराष्ट्रिय प्रतिस्पर्धा अद्य रात्रौ 10 वादने ब्रिस्टल नगरस्य काउंटी ग्राउंड क्रीडांगणे क्रीडिष्यते इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. కార్యక్రమం వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా. నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను. ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి? ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
4: మీరు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి బుద్ధిమాంద్యం గల విద్యార్థుల సహపాఠ్య కృత్యాలు అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని మిసెస్ కె ఉమాదేవి వివరించారు.
5: బుద్ధిమాంద్యం గల విద్యార్థుల సహపాఠ్య

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రసార వివరాలు ఈ పూట మరియు రేపటి ప్రసార ముఖ్యాంశాలు. ఈ సాయంత్రం 6:35 జానపద సంగీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులు జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ, పశు వైద్యాధికారి పరిచయం, ఉద్యాన పంటల్లో సేద్యపు పనులు ప్రసంగం, ఇంకా పత్తిలో ఆశించే పురుగులు తెగుళ్ళు నివారణ చర్యలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 కిన్నెలహరి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి.

రేపటి ప్రసార ముఖ్యాంశాలు. ఉదయం 6:10 అంజలి భక్తిగీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎస్కే పర్వీన్ సుల్తానా. 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారంలో పాల ఉత్పత్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చిత్రగీతాలు వింటారు. 7:30 విజయపదం. ఈ కార్యక్రమంలో వాక్చాతుర్యాన్ని పెంచుకునేందుకు సులువైన మార్గాలు వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ శ్రీమతి శృతి. 7:45 తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా తెలంగాణ నీటిపారుదల పితామహుడు నవాబ్ అలీ నవాబ్ జంగ్ ప్రసంగం వింటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 8:35 కిరణలహరి. 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 10:00 చిత్రగీతాలు వింటారు. 12:10 శాస్త్రీయ సంగీతం. ఈ కార్యక్రమంలో నిషత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో జనాభా సమతుల్యత సుస్థిర అభివృద్ధికి పునాది ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు.

3:30 ఏకచిత్రగానం, 4 చిత్రగీతాలు వింటారు. 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 రైతే రాజు, వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో పాలీహౌస్లో నారు పెంపకం పరిచయ కార్యక్రమం, దూడల పోషణలో మెలుకువలు, ఇంకా జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ప్రసారం అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 కిరణల్ హరి, 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 9:30 కరెంట్ అఫైర్స్ ప్రసారం అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాల కార్యక్రమం. మీరింతవరకు ఈ పూట మరియు రేపటి ప్రసార ముఖ్యాంశాలు విన్నారు. ఇప్పుడు జానపద సంగీతం. ఈ కార్యక్రమంలో కె. ప్రేమ్ కుమార్ వారి బృందం ఆలపించిన పాటలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: నాగోటు శృతిలోనా
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా.
3: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
3: మరొక నెంబర్ 2950039.
2: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
3: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
2: పాడుతూ పరవశించు జన్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: నాగోటు శృతిలోనా
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
2: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా.
3: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
3: మరొక నెంబర్ 2950-39.
2: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
3: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
2: పాడుతూ పరవశించు జన్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు 100.1 MHz పై

మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా ఎత్తుమడుల పద్ధతిలో సోయా పంట సాగు చాలా లాభదాయకంగా ఉంటుందని, మనకు మన రైతు సోదరులకు వివిధ రకాలైన సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోయా చిక్కుడు పంటను ఎక్కువగా వర్షాధారంగా నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాల నుండి వర్షాలు ఆలస్యంగా జూన్ చివరి వారంలో కురవడం వలన రైతులు ఎక్కువగా సోయా చిక్కుడు సాగుపై మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సోయా సాగు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం సోయా సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుంది. కానీ వర్షాలు సరైన రీతిలో కురవకపోవడం, పంట పెరుగుదల దశ, కోత సమయంలో అధిక వర్షాలు కురవడంతో రైతులు సోయా పంట సాగులో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పెరుగుదల దశలో అధిక వర్షాలకు పంట నష్టపోవడంతో

రైతులు సోయా పంటను భూమిలో కలియజునుతున్నారు. దీని వలన రైతులు విత్తనం ఖరీదు, విత్తే ఖర్చు కలుపుకొని దాదాపు 5,000 నుండి 6,000 వరకు నష్టపోతున్నారు. కోత సమయంలో అధిక వర్షాలు కురవడం, విత్తనము నాణ్యత తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ విధంగా సోయా సాగు చేసే రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సోయా పంటను ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసి లాభాలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిని సమాంతరంగా దున్ని చదును చేసిన తర్వాత రైతులు ట్రాక్టర్తో నడిచే బ్రాడ్ బెడ్ ప్లాంటర్ ద్వారా విత్తనం విత్తుకోవాలి. ఈ పద్ధతిలో యంత్రం నేలను ఎత్తుమడులలో విభజిస్తూ విత్తనాలను విత్తుతుంది. ఈ విధంగా విత్తుకున్నప్పుడు ఎకరానికి 20 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ యంత్రంతో మడి మడికి మధ్య దూరాన్ని, మడిపై విత్తే మొక్క వరుస వరుసకు మధ్య దూరాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సోయా చిక్కుడు పంటకు 90 సెంటీమీటర్లు ఎడములో మడులు, 2 మడుల మధ్య 15 సెంటీమీటర్ల లోతు, 30 సెంటీమీటర్ల ఎడం గల కాలువ తయారు చేసుకుని ప్రతి మడి మీద 2 వరుసల్లో సోయాను విత్తుకోవాలి. మరి ఈ విధంగా విత్తుకోవడం వలన ఎటువంటి లాభాలు వస్తాయి అన్న వివరాలు ఇలా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పద్ధతిలో అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు పంట పొలాల్లో నిలబడి ఉండడం వలన మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బెట్ట పరిస్థితులు పంటపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఎత్తుమడల పద్ధతిలో సోయా సాగు చేసినప్పుడు, అధిక వర్షాలు కురిసినప్పుడు నీరు మడల మీద నుండి కాలువలోకి చేరి మొక్క నీటి ముంపుకు గురి కాకుండా కాపాడుతుంది. కాలువలో నిలిచిన నీరు మొక్క వేరు మండలంలోకి క్రమముగా చేరడం వలన మొక్క బెట్టకు గురి కాకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మొక్క ఆరోగ్యంగా పెరగడం వలన చీడపీడల బెడద, రోగాల తాకిడికి తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో బాగా ఎత్తుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వేసే రకాలు సాగు చేసుకోవాలి. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో, నల్లరేగడి నేలల్లో ఇప్పుడు చెప్పిన విధంగా లాభదాయకంగా సోయా సాగు చేసుకోగలరని సూచన అందిస్తున్నారు. ఇక తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, గోధుమ, జొన్న, మొక్కజొన్న లేదా ఆవాలు, మినుము మొదలగు పంటలను సాగు చేసి ఏక పంటగా సాగు చేసే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయము పొందవచ్చు. తర్వాత ఈ సోయా చిక్కుడు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా మనం నిర్వహించుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల మోతాదును వినియోగించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా పంట పెట్టుబడి ఖర్చును ఆదా చేయొచ్చు. ఎకరాకు 25 కిలోల నత్రజని, 24 నుండి 30 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాషినిచ్చే ఎరువులను చివరి దుక్కిలో వేయాలి. ఆ తర్వాత సిఫారసు చేసిన నత్రజని ఎరువులలో 50% నత్రజనిని పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో, అనగా 45 నుండి 50 రోజుల సమయంలో వేసి మట్టితో కప్పాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే 11% గంధకం, 21% కాల్సియం కూడా అదనంగా లభ్యమవుతుంది. ఎకరానికి 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను చివరి దిక్కులో వేయాలి. జింకు ధాతులోప లక్షణాలు కనబడినచో లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. కాయలు ఏర్పడే సమయంలో యూరియాని 2%, నీటిలో కరిగి ఎరువులైన 13.045 లేదా 3.19 లేదా 20.20.20% 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక సమగ్రమైన కలుపు నివారణ చర్యలు ఈ విధంగా. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. విత్తే ముందు ఎకరాకు ఫ్లూక్లోరాలిన్ 45% వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో బాగా కలియదున్నాలి. పెండి మిథాలిన్ 30% వేసి 1.4 లీటర్లు లేదా పెండి మిథాలిన్ 38.7% వేసి 700 మిల్లీలీటర్లు లేదా అలాక్లోర్ 50% వేసి 1 లీటరు లేదా డైక్లోసులుం 84% WDG 12.4 గ్రాములు ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. అంతరకృషి చేయలేని పక్షంలో విత్తిన 20-25 రోజులప్పుడు కలుపు మొక్కలు 2-3 ఆకులు తొడిగిన దశలో క్విజలాపాపిథైల్ 9% 400 మిల్లీలీటరు లేదా ప్రొపాక్విజాసాఫ్ 10% ఈసీ 200

0: మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారి చేసి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించుకోవచ్చు. ఇలాగే ఇమాజితాఫిర్ 10% ఈసి 300 మిల్లీలీటర్లు, లేదా ఎసిఫోర్ఫెన్ 16.5%, ఇంకా సోడియం క్లోడినాపాప్ ప్రోపర్జిల్ 8% ఈసి 400 మిల్లీలీటర్లు, లేదా ఇమాజితాఫిర్ ఇంకా ఇమాజామాక్స్ 40 గ్రాములు, లేదా ప్రపాక్విజాఫాస్ ఇంకా ఇమాజితాఫిర్ 800 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారి చేసి వెడల్పాకు గడ్డి జాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. గడ్డి ముదిరిన పక్షంలో ఈ కలుపు మందుల వినియోగం లాభదాయకంగా ఉండదు. సమగ్ర కలుపు చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్లు, క్విజలాపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు గడ్డి మందును, క్లోరాంట్రో నిలిప్రోల్ 40 మిల్లీలీటర్లు, లేదా ఇండాక్సా కార్బ్ 120 మిల్లీలీటర్లు, లేదా క్వినాలాపాస్ 400 మిల్లీలీటర్లు పురుగుల మందుల మిశ్రమాన్ని కలిపి పంట 25 రోజుల సమయంలో పిచికారీ చేయడం వలన అన్ని రకాలైన గడ్డి జాతులు పంట మొదటి దశలో ఆశించు కాండపు ఈగ పెంకు పురుగు సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటిని ఏ విధంగా మనం అందించాలి ఈ పంటకు? సోయా చిక్కుడు ప్రధానంగా వర్షాధారపు పంట. సుమారుగా 350 నుండి 400 మిల్లీమీటర్లు నీరు ఈ పంటకు అవసరం ఉంటుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు 12-15 రోజులకు ఒకసారి 1-2 నీటి తడలనిచ్చి అధిక దిగుబడులు సాధించాలి. పుష్పించు దశ నుండి గింజ అభివృద్ధి చెందే దశ 45 నుండి 75 రోజుల మధ్య తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంటను సాగు చేసుకుని రైతులందరూ చక్కటి లాభాలు పొందగలరని ఆశిస్తున్నారు.
1: ఇంతవరకు మీరు ఎత్తుమడల పద్ధతిలో సోయా పంట సాగు గురించి కొన్ని వివరాలు విన్నారు కదా. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మా ప్రియమైన రైతు సోదరులకు మరోమారు గుర్తు చేస్తున్న ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు 7:15 అంటే వార్తల అనంతరం ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారు పాల్గొని రైతులు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, సరి అయిన సలహాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు నోట్ చేసుకోండి. 040 ఇది ఎస్టీడీ కోడ్, 2324085232240853. ఈ ఫోన్ నంబర్లకు ఎస్టీడీ కోడ్ జత చేసి మీ సందేహ నివృత్తికై సమాధానాలు పొందవచ్చు.

ఇప్పుడు వినండి ఆంధ్రకేసరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన ఆరుద్ర సాహిత్యం సత్యం సంగీత సారథ్యంలో.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మిడ్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రి

0: కి బలమైన పునాది అని కొనియాడారు.
1: మే జబ్ సాల్ 2014 మే ఆస్ట్రేలియా ఆయా థా తో 28 సాల్ కే బాద్ భారత్ కా కోయి పీఎం యహా పహుంచా థా. సబ్ మేనే కహా థా కి అబ్ ఆప్కో 28 సాల్ ఇంతజార్ నహీ కర్నా పడేగా. పిఛలే 12 వర్షో మే తీసరీ బార్ యహా ఆయా హూ, యానీ ఇస్ బార్ హ్యాట్రిక్ లగీ హై. యే దిఖాతా హై కి భారత్ ఆస్ట్రేలియా కే రిస్తే కిస్ ఉం

0: मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है। ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है।
1: ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ది చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు.
0: 21వీ సదీ కా భారత్ ఆజ్ వికసిత్ హోనే కే లక్ష్య పర్ కామ్ కర్ రహా హై. యే వో భారత్ హై జో కహతా హై గ్రో మోర్ అచీవ్ మోర్. హమ్ 140 కరోడ్ ఆస్పిరేషన్ సే భరే రాష్ట్ర హై. హమ్ అధీర హై, బేసబ్ర హై. హమ్ దునియా కీ సబ్సే తేజీ సే బఢ్తీ ఇకానమీ హై. లేకిన్ హమ్ జల్ద్ సే జల్ద్ దునియా కీ టాప్ 3 ఇకానమీ బన్నా చాహతే హై.
1: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్ గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
0: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయి ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కీ తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
1: 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ సిద్దమవుతున్న తరుణంలో క్రీడారంగంలో పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనిస్ మాట్లాడుతూ, ఈ సదస్సులోని అద్భుతమైన ఉత్సాహం ఇరు దేశాల భాగస్వామ్య బలానికి నిదర్శనమని, భారతీయ సమాజం రెండు దేశాల బంధాన్ని కలిపే ఒక సజీవ వారధి అని కొనియాడారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలతో కూడిన సరిహద్దు ప్రాంతాల ఎస్పీలతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు రక్షణను మరింత బలోపేతం చేయడం, చొరబాట్లు, అక్రమ వలసలు అరికట్టడంతో పాటు డ్రోన్ల ముప్పు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు బీబీనగర్ ఎయిమ్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించి నిర్మాణం పనులను పరిశీలించారు. 1,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం కొనసాగుతున్న ఎయిమ్స్ లో 87% పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం 24 విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రోజుకు సుమారు 1,800 మంది ఓపీ రోగులకు సేవలందుతున్నాయని, టెలిమెడిసిన్ పరిశోధన, వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2014 తర్వాత దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్లకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
2: ఆల్ ఇండియా సబ్ మెడికల్ సైన్సెస్ బీవీ నగర్ నే లగ్భగ 64 కరోడ్స్ కి గ్రాంట్స్ రిసర్చ్ కే లియే యహా శాంక్షన్ హువే హై ఔర్ 129 ప్రోజెక్ట్స్ కామ్ చల్ రహా హై 1156 పబ్లికేషన్ కి దిస్ ఇస్ నౌ అ ఫుల్ ఫ్లెజెడ్ పేషెంట్ కేర్ సెంటర్ అట్ ద సేమ్ టైమ్ రిసర్చ్ సెంటర్ దట్ వి హావ్ టు అండర్స్టాండ్.

0: గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సందర్బంగా క్రీడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అధికారిక లోగో, వెబ్సైట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ఒలింపిక్ సంఘం అధ్యకులు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ స్పోర్ట్స్ డిస్టిక్ట్ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్బంగా ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి కిషోర్, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమాపేశంలో భారత్, రష్యాలు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చాయి. సరిహద్దు ఉగ్రవాదంతో పాటు ఐక్యరాజ్య సమితి 1267 ఆంక్షల కమిటీ జాబితాలోని ఉగ్రవాద సంస్థలు, వారి అనుబంధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్ లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం 5 మ్యాచ్ల సిరీస్ లో భారత జట్టు 0-2 వెనుకబడి ఉండడంతో సిరీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిందే. 3వ మ్యాచ్ లో భారత్ 125 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తన ఆస్ట్రేలియా పర్యటనతో భారత్, ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ల సదస్సు జరిగింది. తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈరోజు బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువులు జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ పశు వైద్యాధికారితో పరిచయం వింటారు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర్లో పశు వైద్యాధికారి వద్ద మనం ఉన్నాం. మరి వారిని అడిగి, తొలకరి జల్లులు పడుతున్నాయి, మరి అవే రాను రాను భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి, ఇలాంటి సమయంలో మరి పాడి పశువులు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా
2: వర్షాకాలం వచ్చే ముందు ఇప్పుడు కరెంట్లీ మేము చేస్తున్న కొన్ని అంటే రాబోయే సమస్యలు మనం ఏం ఊహించుకోవచ్చు అంటే, ఒకటి పశువుల్లో బ్లాక్ వాటర్ అంటే పెద్ద వాటిలో వైట్స్ లో బ్లాక్ వాటర్ అనే ఆ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది, అది వైరల్ డిసీజ్. సో దానికోసము మనం ముందుగానే బ్లాక్ బీక్యూ అనే వ్యాక్సినేషన్ మనకు అవైలబుల్ లో ఉంది, టీకాలు అంటాం మనం, వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. టీకాలు వేసే ముందు కూడా ఊరి ఊరికి తిరిగి ప్రచారం అనేది చేస్తున్నాము. బ్లాక్ వాటర్ తో పాటు హెమరేజిక్ సెప్టిసెమియా మనం హెచ్ఎస్ అని అంటాము, హెచ్ఎస్ కూడా మనం వేస్తున్నాము. సో మీకు ఎవరికైనా ఒక టైం కి అందక

0: పోయి ఉంటే కనుక మీరు హాస్పిటల్కి రండి, మాకు ఈ టీకాలు అందలేదు అని చెప్పండి, మేము స్పెసిఫిక్గా మీ ఇంటికి వచ్చి మరి టీకాలు వేయిస్తున్నాము. మేకలు గొర్రెల్లో పీపీఆర్ అనే ఒక డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా పీపీఆర్ కూడా మేము అంటే లాస్ట్ టైం ఎవరికైతే కవర్ అవ్వలేదో ఆ ఎక్స్ట్రా టీకాలు తీసుకొని అవి కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఒక 100 కంటే ఎక్కువ గొర్రెలు లేకపోతే మేకలు ఉంటే గనక మీరు వచ్చి హాస్పిటల్కి వచ్చి తీసుకోగలరు మన దగ్గర.
1: పాడి పశువుల్లో ఎక్కువగా ఈ వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు పడేటప్పుడు పాల దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది, అలా తగ్గిపోకుండా ఉండటానికి ఏమైనా జాగ్రత్తలు అంటే ఇప్పుడు టీకాలు అన్నారు, టీకాలు ఇప్పుడు వేయించాలా లేకపోతే ముందుగానే వేయించుకోవాలి?
0: టీకాలు యాక్చువల్లీ టీకాలు మనం వేయించుకునే ముందు దానికి డీవార్మింగ్ చేస్తాము. డీవార్మింగ్ అంటే నట్టల మందు అనేది మీరు వర్షాలు స్టార్ట్ అవ్వక ముందే నట్టల మందు వేసుకుంటే ఒక నెల తర్వాత మీరు టీకాలు వేసుకుంటే బాగుంటుంది. పాడి పశువు పాలు దిగుబడి తగ్గిపోతుంది అంటే దానికి మెయిన్ కారణము స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఆ ఒత్తిడి లేకపోతే మన దాని బాడీలో ఉన్న పురుగులు నట్టలు అంటాం మనం, నట్టలు ఎక్కువ అవడం వల్ల కావచ్చు, లేకపోతే సీజన్ జనరల్ గా మారితే మనిషి కూడా ఏదో ఒక చిన్న చిన్న రోగాలు అనేవి మనకి జలుబు దగ్గు అలాంటివి స్టార్ట్ అవుతా ఉంటాయి. సో దాని లోపల ఏదో ఒక ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతా ఉంటుంది, అది పారాసైట్స్ కావచ్చు లేకపోతే బయట ఏదైనా గోమర్లు అయి ఉండొచ్చు. సో ఈ సీజన్లో మనము చూసుకుంటే వర్షాలు పడతాయి, వర్షాలు నిల్వ ఉంటాయి, అక్కడ ఆ దోమలు కానీ ఈగలు కానీ వాటి సంఖ్య బాగా పెరిగిపోవడము, అవి వాటిని ఎక్కువ డిస్టర్బ్ చేయడము, వాటిని వాటి లోపల ఏదైనా చిన్న పుండు ఉన్నా కూడా అది ఎక్కువ పెరిగిపోవడం. సో ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్నవి వాటికి స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది. సో యానిమల్ ఎప్పుడైతే స్ట్రెస్ లో ఉంటుందో పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ మేనేజ్మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లము. నట్టల మందు అండ్ టీకాలు ఇవి టైం టు టైం వేసుకొని ఎక్కడైతే కట్టేస్తామో ఆ ఏరియా కొంచెం పరిశుభ్రంగా ఉంచుకుంటే బాగుంటుంది.
1: ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళు ఉంటారు పాడి పశువులు కొంతమంది, అలాగే కొంతమంది ఆరు బయటకు తీసుకెళ్తారు అడవిలోకి. మరి బయటికి తీసుకెళ్లే వాళ్ళు ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: డెక్కెలకి ఏదైతే ఉంటుందో ఆ డెక్కెలుకి పగళ్ళు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో. సో పగళ్ళు రావడం మీరు స్టార్ట్ అయినప్పుడే అది కొంచెం కుంటుతున్నప్పుడు మీరు గమనించి దానికి తగిన ఆ మెడికేషన్స్ తీసుకుంటే అవి రాకుండా ఉంటాయి బయటికి తీసుకెళ్లే వాళ్ళు అయితే గనక. దానికి వర్షాకాలంలో బయటికి తీసుకెళ్లడానికి ఉండదు, ఎందుకంటే అన్ని రకాలైన పంటలు మనం వేసుకుంటాం కాబట్టి బయటికి ఎక్కువగా తీసుకెళ్లరు, ఇంట్లోనే ఉంటాయి. ఎండాకాలం అయితే వదిలేస్తాం మనం, వర్షాకాలంలో జనరల్ గా బయటికి తీసుకెళ్లరు. తీసుకునే వాళ్ళు అయితే ఈ చర్యలు ఒకటి తీసుకోండి.
1: ఈ పశువుల పాకలో పెంచేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
0: వర్షాకాలంలోనే ఇంత కొన్ని రకాలైన ఈగలు ఉంటాయి, కొన్ని జాతుల ఈగలు, అవి గనక కరిస్తే కొన్ని రకాలైన డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కడైతే కట్టేస్తారో ఆ చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లడం గానీ లేకపోతే ఇలాంటి యాంటీసెప్టిక్ లేకపోతే బయోసెక్యూరిటీ అంటాం మనం, లోపలికి మనం ఎంటర్ అయ్యే ప్లేసెస్ లో వాటర్ నిల్వ ఉండకుండా ఉండడము, సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే డిసీజ్ ని మనము రాకుండా ఉండేలా చూసుకోవచ్చు.
1: ఈ వర్షాకాలంలో పునరుత్పత్తి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: పునరుత్పత్తి అంటే రీప్రొడక్షన్. యాక్చువల్లీ పాడి పశువుల్లో కనుక మనం చూసుకుంటే ఎండాకాలంలో ఎక్కువగా అవి హీట్ లో రావు. సో వర్షాకాలం వచ్చి ఇప్పుడు మనకి చాలా కేసులు ఎక్కువ వస్తా ఉంటాయి, మనకి ఎదలో ఉంది అని చెప్పేసి. సో మనము వాటిని హీట్ లో యాక్చువల్లీ బఫెలోస్ లో అంత ఈజీగా మనకి తెలుసుకోలేరు, అంటే చాలా తక్కువ సైన్ కనిపిస్తూ ఉంటుంది బయటికి, చాలా తక్కువ లక్షణాలు కనిపిస్తాయి హీట్ లో ఉన్నట్టు. సో మనం వాటిని గుర్తించి ఇప్పుడు వర్షాకాలం స్టార్టింగ్ లోనే మనము ఏఐ చేసుకుంటే గనక వితిన్ 9 మంత్స్ కాఫ్స్ మనకి చేతికి దగ్గరికి వస్తాయి. ఆవుల్లో అయితే గనక ఈజీగా తెలిసిపోతా ఉంటుంది, వేరే ఆవు మీద ఎక్కడం గానీ లేకపోతే కొంచెం మూమెంట్ ఎక్కువ చూపించడం గానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది మోర్ రీప్రొడక్టివ్ టైం, వింటర్ అండ్ రైనీ సీజన్ రీప్రొడక్షన్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎదలోకి.
1: అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఎద వచ్చిన తర్వాత
0: అంటే మనం ఫస్ట్ ఫార్మర్ కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుస్తుంది ఎద వచ్చింది అని తెలుస్తుంది. అందులోనూ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఫార్మర్స్ కొంచెం అవేర్ గానే ఉన్నారు. దున్నపోతును దాటించడం దానికంటే కూడా అన్ని చోట్ల లోకల్ గా హాస్పిటల్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా చోట్ల హాస్పిటల్స్ ఎక్కడైతే లేదో గోపాలమిత్రులు అనే వర్కర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నారు, వాళ్ళు మీకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు. ఒకవేళ లేకపోతే గనక వాళ్ళ ఫోన్ నంబర్స్ మనకి హాస్పిటల్ గోడల మీదనే ఉంటాయి, మీరు వచ్చి ఫోన్ చేస్తే 1-2 గంటల లోపలే వాళ్ళు వచ్చి మీకు ఏఐ అనేది అందిస్తారు.
1: కృత్రిమ గర్భధారణ
0: మీకు అందిస్తారు. సో అది మీరు సద్వినియోగం చేసుకుంటే కరెక్ట్ టైంలో ఇంజెక్షన్ వేసుకుంటే మీకు ఇంకొక 20-21 రోజులు వెయిట్ చేయకుండా ఉండే అది తగ్గుతుంది.
1: ఓకే, మరి ముఖ్యంగా ఈ దూడల విషయంలో ఈ వర్షకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: దూడల విషయంలో కూడా అదే, మనము టీకాలు 6 నెలలు దాటిన వాటికైతే ఇవి గాలికుంటు వ్యాధి టీకాలు, సో వాటికి ఏజ్ కి తగ్గట్టుగా నట్టల మందులు టీకాలు. నట్టల మందులు అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ దూడకి, దూడ బాడీ వెయిట్ గెయిన్ చేసుకునే టైం అది. సో వానికి నట్టల మందు వేసుకోకపోతే ఏమైతుంది అంటే కడుపులో ఆ నట్టలు ఎక్కువగా పెరిగిపోవడము, మనం ఇచ్చే ఎనర్జీ మనం ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్ ఎక్కువగా పురుగులే యూటిలైజ్ చేసుకుని దీని బాడీకి అందకుండా చేయడము, ఇవి ఒక టైంకి ఈ టైంలో ఎక్కువగా మా బాడీ వెయిట్ చేసుకోకపోతే కనుక ఎదుగుదల లేకుండా ఉండడము అనేది ఉంటుంది. సో మీరు టైం టు టైం డీవార్మింగ్ అంటే నట్టల మందులు వేసుకుంటే గనక మనం పడ్డా అంటాం, పడ్డా అంటే ఆ ఫీమేల్ కాఫ్స్ కూడా డీవార్మింగ్ చేసుకుని రోజుకు సజ్జలో జొన్నలు అంటాము రాగులు అంటాం వాటిలో మీ ఇంట్లో ఏదో ఒకటి అవైలబుల్ ఉంటుంది, రోజుకో గుప్పెడు సాయంత్రం నానబెట్టి పొద్దున రోజుకో గుప్పెడు మీరు తినిపిస్తే కనుక అది టైంకి దానికి యూటరస్ అంటే మనము గర్భసంచి అది టైంకి డెవలప్ అవ్వడము, ఆ టైంకి డెవలప్ అయితే మీకు చేతికి టైంకి మీకు చేతికి ఒక కాఫ్ అది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా.
1: దూడల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు, దూడ పుట్టగానే ఎన్ని రోజులకు మీ దగ్గర తీసుకురావాలి టీకాలు వేయించడానికి?
0: దూడ పుట్టగానే ఒక 1/2 hour నుండి 2 గంటల మధ్యలో పాడి పశువు నుండి తల్లి నుండి వచ్చే ఫస్ట్ పాలు, ఆ ఫస్ట్ పాలు అనేది తాగించడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ఆ పాలు మంచిది కాదని పడేయడము లేకపోతే దానికి అమ్మేయడము అలాంటివి చేస్తూ ఉంటారు. ఫస్ట్ పాలు దానికి తాగిస్తే మనం సగం వ్యాధులు దానికి రాబోయే 4-5 నెలల్లో వచ్చే ఫస్ట్ వ్యాధులు అందులో మెయిన్ గా పారడం అనేది ఆ వ్యాధి అలాంటి వ్యాధులు మనం నిర్మూలించవచ్చు. ఎందుకంటే ఆ దూడలు పుట్టినప్పుడు వాటికి వ్యాధి నిరోధక శక్తి ఆల్మోస్ట్ ఉండదు. సో దానికి ఫస్ట్ మనం ఇచ్చే యాంటీబయాటిక్స్ నేచురల్ యాంటీబయాటిక్స్ తల్లి నుండి వస్తాయి, అది కూడా 2 గంటల లోపే. 2 గంటల లోపే ఎందుకు ఇవ్వాలి అంటే ఆ దూడలకి ఆ దానికి జీర్ణాశయంలో కొన్ని రకాలైన పోర్స్ ఉంటాయి, అవి 2-3 గంటల తర్వాత అవి వాటంతటా అవి బంద్ అయిపోతాయి. సో దానికంటే ముందే ఆ పాలు మనం ఇస్తే ఆ యాంటీబయాటిక్స్ అనేది బాగా అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. సో అది అయితే ఫస్ట్ చేయాలి మనము. దాని తర్వాత నట్టల మందు ప్రతి 2-3 వారాలకి మనము నట్టల మందు అంటే టాబ్లెట్ అనేది మనం వేసుకోవాలి. ఆ తర్వాత మనము 6 నెలలు ఎప్పుడైతే వచ్చేస్తుందో ఫస్ట్ గాలికుంటు వ్యాధికి నిర్మూలనగా టీకాలు అనేది మనం ఫస్ట్ వేసుకోవాలి. మేమే ఇస్తాం, మా దగ్గర గోపాల మిత్రులు ఉంటారు, వాళ్ళు ఇంటికి వెళ్ళి చేస్తారు. బట్ వాళ్ళకి ఆ టైంకి టీకాలు అందట్లేదు, దూడ ఉంది టీకాలు పడలేదు అంటే వాళ్ళు డైరెక్ట్ హాస్పిటల్ కి కూడా
1: రావచ్చు. అంటే దీనికి షెడ్యూల్ ఉంటుందా సార్? మరి
0: షెడ్యూల్ ఉంటుంది, మనము 6 నెలలకు ఒకటి ఇస్తాము, ఇంకో 6 నెలలకి బూస్టర్ వ్యాధి బూస్టర్ డోస్ ఇస్తాము. దాని తర్వాత ప్రతి సంవత్సరము బూస్టర్ వేసుకుంటూ పోతుంటాం.
1: ప్రతి దూడకు ఈ విధంగా వేయించాలి,
0: ప్రతి దూడకి.
1: మరి దూడల విషయాన్ని కూడా మంచి విషయాలు తెలియజేశారు, పశువులను ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీవాలు కూడా ఇంట్లో చాలా జీవాలు ఇంట్లో కట్టేసి ఉంటాయి వర్షాలు బాగా పడ్డప్పుడు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: షెడ్ లో కట్టేసినప్పుడు అదే మనము టైం టు టైం డీవార్మింగ్ టీకాలు
1: డీవార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు.
0: అవును, దానితో పాటు ఇప్పుడు మనం ఉండే ఈ జియోగ్రఫికల్ ఏరియాలో మరి అంత చలి ఉండదు కాబట్టి ఆ లోపలికి డైరెక్ట్ గాలి రాకుండా ఆ షెడ్ లకి సైడ్ లో మనం ఏదన్నా బత్తాలు లేకపోతే ఏదైనా కట్టడము పాలిచ్చే అవి ఉంటే గనక వాటికి డైరెక్ట్ చల్లగాలి తగలకుండా ఉంచడం అంటే వాటికి స్ట్రెస్ తగ్గించడం. మనం ఎంత స్ట్రెస్ తక్కువగా ఉంటే గనక అంత పాలు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో స్ట్రెస్ లేకుండా ఇప్పుడు వర్షం అంటే చలి ఉంటుంది, చలిలో ఉన్నా ఎక్కువ వేడిలో ఉన్నా ఈ స్ట్రెస్ లో ఉంటాయి కాబట్టి అవి రాకుండా ఉండే అవ్వకుండా ఉండే అవి
1: స్ట్రెస్ లో ఉన్నప్పుడు పాల దిగుబడి తగ్గిపోతుంది. ఓకే అండి, పాడి పశువులకు అలాగే జీవాలకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అధిక వర్షాలకు అనే అనేక విషయాలు తెలియజేశారు రాజేంద్ర గారు. మరి ఏది ఏమైనా కానీ పశువులకు ఎలాంటి నరత కలిగినా కానీ మరి మనమైతే ఇలాగ హాస్పిటల్కి వెళ్తామో ఈ పశువుల్ని కూడా పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్తున్నారు. ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వర్షాకాలంలో పశువులు జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ గురించి పశు వైద్యాధికారితో పరిచయం విన్నారు.
3: अरे सुन तो
4: मुझे क्या सुनाना चाहते हो, जो सुनाओ मेरी सौतन को.
3: किसको?
4: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
3: अच्छा ये बात है.
4: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं हुई?

0: लगती क्या?
1: अब तो झट से बात हो जाती है।
0: ऐसा क्या?
2: हाँ, अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है। और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है। ये देखो आ गया।
3: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म।
1: हाँ।
3: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है।
4: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें। किसानों का दोस्त किसान कॉल सेंटर।
5: किसान वाणी व्यवसाय ధరల కార్యక్రమంలో మరొక అంశం ఉద్యాన పంటల్లో సేద్యపు పనులు ప్రసంగం వింటారు. ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనులు. మామిడి కోతల అనంతరం చెట్లకు 15 రోజులు విశ్రాంతినివ్వాలి. ఆ తర్వాత చెట్లలో తెగులు సోకిన విరిగిన ఎండిన కొమ్మలను కత్తిరించాలి. చెట్టు లోపల గాలి వెలుతురు ప్రవేశించటానికి అడ్డుగా ఉన్న నేలబారు కొమ్మలను కత్తిరించుకోవాలి. పూత కాడల నుంచి వెనక్కి 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు కత్తిరించాలి. దీనివల్ల కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి అవి తర్వాత కాలంలో పూత పిందెనిస్తాయి. తొలకరి వర్షాలు పడగానే అదును పదును చూసి తోటల్లో వరుసగా మధ్య నీళ్లను దున్నాలి. పాతలు చేసి మొదటి దఫా ఎరువులు 1100 గ్రాముల యూరియా, 3 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను చెట్టు చుట్టూ తవ్విన గాడిలో వేసి మట్టి కలపాలి. ఎరువులు వేసిన తర్వాత నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. జామ తోటల్లో చలికాలంలో వచ్చే పంట అధిక దిగుబడి కోసం ఈ మాసంలో చెట్లకు పాదులు చేసి ప్రతి పెద్ద చెట్టుకి 1085 గ్రాముల యూరియా, 1250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 850 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను వేసి నీరు కట్టాలి. పిండి నల్లి నివారణకు ఎసిఫెట్ 1 గ్రాం లేదా 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోఫ్రిడ్ను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అరటిలో అయితే పొట్టి పచ్చ అరటి, పెద్ద పచ్చ అరటి కాయలను తొలకరి వర్షాలు పడిన తర్వాత జూన్ మొదటి వారం నుండి నాటుకోవచ్చు. జంట వరుసల్లో నాటేటప్పుడు వరుసల మధ్య దూరం 2 నుంచి 1.8 మీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. ముందు వరుసలోని మొక్కల మధ్య వచ్చే విధంగా నాటాలి. బత్తాయి నిమ్మ తోటల్లో కొత్తగా తోటలు పెట్టే రైతులు 60 సెంటీమీటర్ల పొడవు వెడల్పు లోతు గల గుంతలను తీసి దానిలో 5 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల క్లోరిపైరిపాస్ పొడి మందులను పైమట్టికి కలిపి గుంతలను నింపుకోవాలి. నాణ్యమైన మొక్కలను నాటుకోవాలి. ఈ మాసంలో గజ్జి తెగులు వ్యాపించటానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 180 గ్రాములు, స్టెప్లా సైక్లిన్ 6 గ్రాముల మిశ్రమాన్ని 60 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పైటోత్పేర బంక తెగులు రాకుండా ముందు జాగ్రత్తగా 2.5 గ్రాముల మాంకోచెప్ మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ద్రాక్ష తోటల్లో మజ్జిగ తెగులు నివారణకు ముందుగా బోర్డో మిశ్రమం 1%, ఆ తర్వాత 2వసారి మెటలాక్సికల్ ప్లస్ మాంకోచెప్ 2.5 గ్రాములు, 3వసారి సైమాక్సినిల్ ప్లస్ మాంకోచెప్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి వారం వ్యవధిలో పిచికారీ చేయాలి. సపోటా తోటల్లో తొలకరిలో తోటను ఇరువైపులా దుక్కి దున్ని చెట్లకు పాదలు చేసి పెద్ద చెట్టుకు 880 గ్రాముల యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 250 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను చెట్టు చుట్టూ 1.5 మీటర్ల దూరంలో సమంగా వేసి మట్టిలో కలిపి తేలిక పట్టి తడులివ్వాలి. బొప్పాయి తోటల్లో మొక్క మొదలు దగ్గరగా నీరు నిల్వ లేకుండా చూడాలి. బోర్డో మిశ్రమం 1% లీటర్ నీటికి చొప్పున కలిపి మొదలు తడపాలి. వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు తడిపినట్లయితే కాండం కుళ్ళు రాకుండా ఉంటుంది. ఇక కూరగాయ పంటలు. టమాటా 21 నుంచి 25 రోజుల వయసు ఉండి 3 నుంచి 4 ఆకులు గల నారును 60x45 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. కలుపు నివారణకు ఎకరానికి పెండిమితాలిన్ 1.2 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటల్లోపు తడి నేలపై పిచికారీ చేయాల్సి ఉంటుంది. వంగ నాటే ముందు ఎకరానికి 200 కిలోల వేపపిండిని దుక్కిలో వేసి దున్నాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో ఎకరానికి 6 కిలోల బ్లీచింగ్ పొడిని చల్లుకోవాల్సి ఉంటుంది. రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోప్యూరాన్ గుళికలను నాటే ముందు వేయాలి. 30 నుంచి 35 రోజులు నారుని నాటుకోవాలి. పొడవుగా నిటారుగా పెరిగే రకాలను 60x60 సెంటీమీటర్లు, గుబురుగా పెరిగే రకాలను 75x50 సెంటీమీటర్ల దూరం పాటించి నాటాల్సి ఉంటుంది. బెండ పంటను, వర్షాకాల పంటను 60 సెంటీమీటర్ల ఎడంతో బోదల మీద

0: సెంటీమీటర్ దూరంలో నాటుకోవాలి. సరైన సమయంలో వర్షం లేకపోతే 7 నుంచి 8 రోజులకు ఒకసారి తడి పెట్టాల్సి ఉంటుంది. మిరప 1 మీటర్ వెడల్పు 15 సెంటీమీటర్ల ఎత్తైన నారుమడలు తయారు చేసి మధ్యలో 30 సెంటీమీటర్ల కాలువలు తీయాలి. సెంటు నారుమడిలో 650 గ్రాముల విత్తనం నాటుకోవాలి. విత్తనంతో పాటు సెంటు నారుమడికి 80 గ్రాముల పిప్రోనిల్ గుళికలు వాడినప్పుడు రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. పందిరి కూరగాయల్లో ఈ మాసంలో అనప, దోస, బీర, కాకరలను 1.5 నుంచి 2 మీటర్లు x 50 నుంచి 75 సెంటీమీటర్ల దూరంలో పాదులను 2 లేదా 3 విత్తనాలను 1 లేదా 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. మొక్కలు 2-4 ఆకుల దశలు లీటర్ నీటికి 3 గ్రాముల బోరక్స్ కలిపి ఆకులపై పిచికారి చేస్తే ఆడపూల సంఖ్య ఎక్కువగా వచ్చి పంట దిగుబడి బాగా ఉంటుంది. బంతిని ఈ మాసంలో ఎకరానికి సరిపడే 400 గ్రాముల విత్తనంతో నారు పోసుకోవాలి. కనకాంబరాన్ని ఎకరానికి 2 కిలోల విత్తనంతో నారు పోయాలి. ఇంకా పసుపు పంట ఈ మాసం మొదటి పక్షం వరకు పసుపును విత్తుకోవచ్చు. విత్తే కొమ్ముల బరువు 30 నుంచి 40 గ్రాములు, విత్తే లోతు 8 సెంటీమీటర్లు ఉంటే దృఢంగా మంచి మొక్కలను పొందవచ్చు. నిమ్మగడ్డిని వర్షాకాలంలో పిలకల ద్వారా 60x40 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. 1 ఎకరా పొలంలో నాటుకోవడానికి సుమారు 15,000 పిలకలు అవసరమవుతాయి. మొక్కలు పడిపోకుండా మొక్కల మొదలలో మట్టిని ఎగదోసి గట్టిగా నొక్కాలి. మీరింతవరకు ఉద్యాన పంటల్లో సేద్యపు పనులు ప్రసంగం విన్నారు.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. 365 రోజులను, అది కూడా 6 గంటల నుంచి 5 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: కార్యక్రమంలో మరొక అంశం, పత్తిలో ఆశించే పురుగులు నివారణ చర్యల గురించి ప్రసంగం వింటారు.
5: ప్రతి మన రాష్ట్రంలో ప్రధానమైన వాణిజ్య పంట పత్తిలో కూడా కొన్ని రకాల రసం పీల్చే పురుగులు ఉన్నాయి. ముఖ్యంగా పేనుబంక గానీ, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగులు, అలాగే పిండినల్లి కూడా ప్రధాన సమస్యలు. అయితే రైతాంగం కూడా ఈ పురుగుల నివారణకి రకరకాల మందులు పిచికారీ చేస్తున్నారు, ముఖ్యంగా రసం పీల్చే పురుగుల నివారణకు. అయితే 30 రోజుల నుంచే కూడా రైతాంగం అనేది కూడా 2-3 మందులను కూడా కలిపి పిచికారీ చేయడం వల్ల ఎక్కువగా మనకి మిత్ర పురుగులు అన్ని కూడా నాశనం అయిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఖర్చు కూడా ఎక్కువ పెరుగుతుంది. కేవలం రైతు సోదరులు 1 మందే కాకుండా 2-3 రకాల మందులు తప్పనిసరిగా వాడుతున్నారు కాబట్టి 30 రోజుల నుంచి కూడా మనకి మందు మీద ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి రైతాంగం అనేది పత్తిలో కాండానికి మందు పూసే అనే పద్ధతి ఉంది. ఈ పద్ధతి కూడా రైతాంగం చాలా మంది పాటిస్తున్నారు. అయితే ఈ పద్ధతి పాత పద్ధతే అయినా కానీ రైతులు వివిధ రకాల పరికరాలతో వీటిని పోస్తున్నారు. ముఖ్యంగా ఒక పొలని నమిలి దాన్ని బ్రష్ లాగా తయారు చేసి ఈ మోనోక్రోటోఫాస్ గానీ ఇమిడా గానీ కలిపి దాంతో కూడా కలిపి చేస్తున్నారు. అయితే కొంతమంది రైతులు ఇదే ద్రావణాన్ని 1:4 నిష్పత్తిలో కలిపిన ద్రావణాన్ని డబ్బాలో, ఒక స్పాంజి ఉన్న డబ్బాలో కూడా పోసుకొని కూడా ఈ పత్తిలో రాస్తున్నారు. అయితే ఇది ప్రతిసారి వంగి లేవడం అనేది కొంత సమస్యగా ఉంది. అలాగే నడువు నొప్పి రావడం, అట్లాగే మోకాళ్ళ నొప్పులు రావడం అట్లాంటివి ఉన్నది కాబట్టి రైతులు కూడా ఈ పద్ధతిని అంతగా పాటించట్లేదు. అయితే నిజంగా ఈ పద్ధతి బాగా ఉపయోగం ఉన్నప్పటికి కూడా ఈ కాండానికి మందు పోయడానికి అనువైన పరికరం లేకపోవడం వల్ల ఈ పద్ధతి అంతగా ప్రాచుర్యం పొందలేదు. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం వైరాలో పరికరాన్ని కూడా ఒకటి ఈజీగా ఒక హ్యాండిల్ ఉన్న కాండానికి మందు పూసే పరికరాన్ని రూపొందించడం జరిగింది. దీంతో నిలబడే ఈజీగా గంటన్నరలో 1 ఎకరాన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. దీనికి ఒక స్పాంజి ఉంటుంది, ముందు తిరిగే స్పాంజి ఉంటుంది, దానికి హ్యాండిల్ కూడా ఉంటుంది. దీనికి ఒక ఎప్పుడెప్పుడు చేయాలంటే కాండానికి మందు పూసే పద్ధతిని 30 రోజులకి 45 రోజులకి అలాగే 60 రోజులు కూడా చేయవలసి ఉంటుంది. 30 45 రోజులకి మోనోక్రోటోఫాస్ తీసుకోవాలి. దీని గనక తీసుకున్నట్లయితే 1 పాళ్ళు మోనోక్రోటోఫాస్, 4 పాళ్ళు గనక నీళ్లు కలిపి ద్రావణం తయారు చేసుకుని ఆ ద్రావణాన్ని ఈ స్పాంజితో ముంచి చేసుకోవచ్చు. అట్లాగే 60 రోజులకు కనుక అయితే ఇమిడాక్లోప్రిడ్ అనే ద్రావణాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఒక పాలు

పాళ్ళు నీళ్లు కలిపి ఆ మందు ద్రావణం తయారు చేసి రైతాంగం కూడా ఇందులో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పాటించేటప్పుడు కూడా రైతాంగం కూడా ఇందులో మనకి టైం అనేది చాలా ముఖ్యం. 35 రోజులకి, 45 రోజులకి, 60 రోజులు తప్పనిసరిగా పాటించాలి. అంతేకాకుండా వీటికి మొక్క అంతా కూడా కొంతమంది రైతులు కూడా మొక్క అంతా కూడా దీంతో రాయడం చేస్తున్నారు. కానీ అట్లా అవసరం లేదు. జస్ట్ మనకి కాండానికి మధ్య భాగంలో పచ్చగా ఉన్న దగ్గర ఒక అంగుళం మేరకు రాస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఈ బరకరంలో ఉపయోగించిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా మోనోక్రోడోఫాస్తో వాడిన తర్వాత దీన్ని శుభ్రంగా స్పాంజిని వాటర్ లో కడుక్కొని 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత కనుక చేసినట్లయితే మనకి ఈ పరికరం కూడా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. కాబట్టి రైతాంగం అంతా కూడా అనవసరంగా పత్తిలో 30 రోజుల నుంచే పురుగు మందులను వాడకుండా మనకి కాణంకి మందు పూసే పద్ధతిని గనక మొదటి నుంచి గనక 30 రోజుల నుంచి గనక 3 సార్లు గనక పాటించినట్లయితే ఈ పేనుబంక గాని, తామర పురుగులు, అలాగే తెల్లదోమ, ఇలాగే పిండి నల్లి లాంటి సమస్యలు కూడా మొదటి నుంచి కూడా తక్కువ వస్తాయి. అంతేకాకుండా పర్యావరణం కూడా రక్షించబడుతుంది, కాలుష్యం ఉండదు. ముఖ్యంగా ఈ పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు కొంత మందు అనేది గాలి ద్వారా కూడా మనకి కాలుష్యం అవుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో గనక అయితే కాండానికి మందు పూసే పద్ధతిలో ఎలాంటి సమస్యలు లేవు. కాబట్టి రైతాంగం తప్పనిసరిగా ఈ పద్ధతిని పాటించి మనకి పత్తిలో ఖర్చును తగ్గించుకోవచ్చు, అలాగే పర్యావరణాన్ని కూడా రక్షించుకోవచ్చు. మన ఖమ్మం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో వరి ముఖ్యమైన ఆహార పంట. అయితే ఈసారి వర్షాలు కొంచెం తక్కువ పడడం వల్ల కూడా కొంచెం రైతాంగానికి కొంచెం కష్టకాలం కూడా ఉంది. అయితే ఇంకా కొంత ప్రాంతంలో రైతులు కూడా నారు పోసుకోవడం కూడా లేట్ అయింది. ఇంకా నారు పోసిన రైతులు కూడా నాటడానికి కూడా ఇంకా సరైన వర్షాలు లేకపోవడం వల్ల కూడా ఇంకా ఆలోచనలో ఉన్నారు. అయితే వరిలో కూడా కేవలం నాటు పెట్టే పద్ధతికే కాకుండా విత్తనాన్ని కూడా నేరుగా వెజ్జల్లే పద్ధతులు కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇందులో వెజ్జల్లే పద్ధతి, రైతాంగం ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా దమ్ము చేసిన తర్వాత విత్తనాన్ని దమ్ము మీద ఒక రోజు నానబెట్టిన తర్వాత కూడా జల్లుతున్నారు. అయితే ఈ జల్లే పద్ధతిలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే సుమారు రకాన్ని బట్టి కూడా విత్తన మోతాదు మారుతూ ఉంటుంది. అదే కనుక బీపీటి లాంటి రకాలు అయితే రైతాంగం నుంచి 10 కేజీల వరకు కూడా వాడుతూ ఉన్నారు. అయితే దీనికి లెవెలింగ్ అనేది చాలా ముఖ్యంగా కీలకమైన అంశము. పొలం అనేది చదురుగా సమానంగానే ఉంటేనే ఎక్కువ కూడా ఈ నీరు కూడా మన పెట్టే నీరు కూడా సమానంగా ఉండి మనం ప్రతి మొక్క కూడా మొలిచిన తర్వాత దిగుబడి సరిగ్గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేలను సాధ్యమైనంత వరకు సమానంగా గొర్రు తోలిన తర్వాత ఏదైనా చెక్కతో గానీ మొత్తం లెబిల్ చేసుకున్న తర్వాత మనము దాన్ని ఒక బస్తాలో ఇసుక పోసి కనుక 2 మీటర్లకి లాక్కున్నట్లయితే మన కాలిబాటలు కూడా ఏర్పడతాయి. తర్వాత విత్తనాన్ని ఒక రోజు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక రోజు మండి కట్టినట్లయితే కొద్దిగా మొలక వస్తుంది. అలాంటి విత్తనాన్ని మనము ఈ పొలంలో కనుక జల్లుకున్నట్లయితే ఈజీగా ఎస్టాబ్లిష్ అవుతాయి. అయితే ఇందులో విత్తనాన్ని డైరెక్ట్ గా వెజ్జల్లే పద్ధతిలో కీలకమైన సమస్య కలుపు కూడా. అయితే ఈ కలుపు నివారణకి విత్తనాన్ని చల్లిన 3 రోజుల్లోగా పైరజో సల్ఫరాన్ ఇథైల్ సాతి అనే మందుని కనుక 80 గ్రాములు మనం 200 లీటర్ల నీటిలో కలిపి నేల మీద కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతాంగం రకరకాల స్ప్రేయర్స్ కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఈ తైవాన్ స్ప్రేయర్ కంటే ఈ కలుపు మందు నివారణకి హ్యాండ్ స్ప్రేయర్ కనుక ఉపయోగించి కలుపుకు మందుని ఉపయోగించే నాజిల్స్ కూడా దొరుకుతాయి మార్కెట్ లో. ఫ్యాన్ టైప్ నాజిల్స్ అంటారు. అలాంటి నాజిల్స్ కనుక ఉపయోగించినట్లయితే మందు ద్రావణం నేలంతా కూడా సమానంగా తడడం వల్ల కూడా మన కలుపు నివారణ బాగుంటుంది. అంతేకాకుండా మళ్ళీ 15 నుంచి 20 రోజులు గనక ఇంకా ఇతర కలుపు గనక వచ్చినట్లయితే దానికి బిస్ పైర్బ్యాక్ సోడియం నామినీ గోల్డ్ అనే మందు ఉంటుంది. ఆ కలుపు మందును కూడా మనము 100 ml 200 లీటర్ల నీటిలో కలిపి పొలంలో గనక పిచికారి చేసుకున్నట్లయితే మిగతా కలుపును కూడా నివారించుకోవచ్చు. మిగతా పద్ధతులన్నీ కూడా నాటు పెట్టే పద్ధతులు ఎట్లా చేస్తున్నామో అట్లాగే చేయొచ్చు. అంతేకాకుండా డైరెక్ట్ సీడింగ్ లో కూడా వెజ్జల్లి పద్ధతే కాకుండా డ్రమ్ సీడర్ తో కూడా కొంచెం రైతాంగం చేస్తున్నారు. ఇందులో 20 సెంటీమీటర్ల దూరంతో విత్తనాన్ని డ్రమ్ సీడర్ తో వేస్తున్నారు. అంతేకాకుండా కొత్తగా 20 సెంటీమీటర్ల దూరంతో కూడా వరుసలు పడేలా కూడా డ్రమ్ సీడర్స్ వచ్చాయి. అయితే దీంతో చేసినప్పుడు కూడా సేమ్ మనం వెజ్జల్లే పద్ధతిలో లాగే దీనికి కూడా చదునుగా చేసుకోవాలి. అలాగే విత్తనాన్ని ఒక రోజు నానబెట్టి ఒక రోజు మండిగట్టి దీనికైతే విత్తనాన్ని బాగా ఒక నీడలో ఆరబెట్టుకోవాలి. ఒక ప్లాస్టిక్ షీట్ మీద విత్తనాన్ని కనుక ఆరబెట్టుకున్నట్లయితే మనకి డ్రమ్ సీడర్ లో పోసిన తర్వాత అవి ఈజీగా మనం విత్తనం రాలడం వల్ల సమానంగా విత్తనం అనేది పడడం జరుగుతుంది. కాబట్టి రైతాంగం తప్పనిసరిగా ఈ జాగ్రత్తను పాటించాలి. దీనికి కూడా సుమారు 12 నుంచి 13 కేజీల విత్తనం అయితే సరిపోతుంది. అలాగే దీనికి కూడా కలుపు మందులు కూడా ఇంతవరకు చెప్పుకున్నట్లు అయితే మనం చేసిన పద్ధతిలో జల్లే పద్ధతిలో వాడిన మందులే కూడా దీనికి కూడా సరిపోతాయి. అంతేకాకుండా రైతాంగం అయితే ఈ వర్షాలు తక్కువ పడడం వల్ల మొదటి ఈ వర్షాకాలంలో ఖరీఫ్ లో పడిన మొదటి వర్షాలను ఉపయోగించుకుని కూడా రైతాంగం విత్తనాన్ని కూడా వరిని కూడా సాగు చేస్తున్నారు. వెద పద్ధతి అంటారు ఇది. ఈ వెద పద్ధతిలో సుమారు 15 నుంచి 20 కేజీల వరకు కూడా విత్తనం అవసరం అవుతుంది. అయితే ఇది పశువులతో నడిచే గొర్రుతో గానీ, అలాగే ట్రాక్టర్ తో నడిచే గొర్రుతో గానీ కూడా

0: ఈ విత్తనాన్ని మనం విత్తుకోవచ్చు, ఈ గొర్రెను ఉపయోగించి. తర్వాత దీనికి కలుపు మందు కూడా చల్లాల్సి ఉంటుంది. పెండి మిత్తలు అనే మందుని 5 ml లీటర్ నీటికి కలిపి విత్తిన వెంటనే తేమ ఉన్నప్పుడు కనుక పిచికారి చేసుకున్నట్లయితే కలుపును కూడా నివారించుకోవచ్చు. అయితే దీనివల్ల మనకి టైం కూడా కలిసి వస్తుంది. ఇంకా ఎవరైతే రైతాంగం పూర్తిగా నారుమళ్ళు పోయలేదో, వర్షాలు తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా తక్కువ మధ్యస్థ రకాలు కానీ ఇంకా స్వల్పకాలిక రకాలు లాంటి రకాలు వరి రకాలను కనుక సాగు చేసుకున్నట్లయితే ఈ ఖరీఫ్ లో ఈ నీటి ఎద్దడిని తట్టుకుని మనం వరిలో కొంతవరకు కూడా దిగుబడిని పొందవచ్చు. అయితే వరి నాటు పెట్టే పద్ధతితో పోలిస్తే డైరెక్ట్ గా మనకి వెజ్జలే పద్ధతులు కానీ ఇలా నేరుగా విత్తే పద్ధతుల్లో కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా వెజ్జలే పద్ధతిలో గనక మనకి సుమారు 1 వారం నుంచి 10 రోజులు పంట కోతకు ముందుగా వస్తుంది. అంతేకాకుండా దీంట్లో నారుబడిని మళ్ళీ పెంచాల్సిన అవసరం లేదు, నారుబడి ఖర్చు ఉండదు, దానికి లేబర్ కూడా అవసరం పడదు. అంతేకాకుండా మీకు నీటిని కూడా ఇది ఆరుదడి పంటగా కూడా వరిని పండించవచ్చు. నాటు పెట్టే పద్ధతిలో పూర్తిగా నీటితో నింపి వరిని పండిస్తున్నా దీనివల్ల ఎక్కువ నీరు అవసరం అవుతుంది. అంతేగా అలా కాకుండా ఈ మెట్ట వరిలో కూడా వెజ్జలే పద్ధతిలో కూడా మనకి సాచురేషన్ వరకు అంటే కొంత నీటిని కొంతవరకు మెయింటైన్ చేసుకుని మన సాధారణ తక్కువ వాటర్తో కూడా ఎక్కువ ఎకరాల్లో కూడా ఈ వరిని పండించుకోవచ్చు.
1: మీరింతవరకు పత్తిలో ఆశించే పురుగులు నివారణ చర్యల గురించి ప్రసంగం విన్నారు.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడాలి, రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న గొప్ప సంకల్పంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే పేరుతో ప్రారంభమైన ఈ రైతు అభ్యున్నతి పథకం ద్వారా ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి లేని సాగును ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకు సాగుతుంది. ఈ పథకం ద్వారా సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించి ఆ ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించాలనేదే ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి తెలియజేయడానికి మార్కాపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా అన్నదాతలకు మరింత సమాచారాన్ని అందిద్దామా మరి. నమస్కారం సార్.
2: నమస్కారం అండి. గౌరవనీయులు, మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని పెట్టి ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు క్రమేపీ మారతారనే ఉద్దేశంతో ముందుగా అన్ని

రాష్ట్రాల్లో పెట్టారు. కొన్ని చోట్ల ఇప్పుడే స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా కూడా దేశమంతా చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలనేది ప్రధాన ఉద్దేశం. దిగుబడులు రెండింతలు చేసి రైతుల ఆదాయం పెరిగితేనే దేశ ఆదాయం పెరుగుతుంది. తప్పనిసరిగా మరి అందరూ సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టారు. తప్పనిసరిగా రైతులందరికీ కూడా మంచి రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని సహజ వ్యవసాయం మీద, ప్రకృతి వ్యవసాయం మీద ఆ వాళ్ళు కూడా 2025 నుంచి స్కీమ్ పెట్టడం జరిగింది. ఏపీసీఎన్ఎఫ్ మాటకు 2016 నుంచి మనకి నడుస్తుంది. రాష్ట్రం మొత్తం మీద 40,000 మంది రైతులతో మొదలుపెట్టింది. ఈ రోజు మరి 22 లక్షల మంది రైతుల వరకు వచ్చింది. కాబట్టి చాలా పెరిగిందండి, విస్తీర్ణం కూడా చాలా పెరిగింది. రైతులు కూడా చాలా మంది రసాయనిక వ్యవసాయం నుంచి మారుతున్నారు. గ్రామాల్లో చూసినట్టయితే పశువులు ఎక్కువగా ఉండేవి, ఎద్దులు గాని ఆవులు గాని లేకపోతే గేదెలు గాని చాలా ఉండేవి. ఇప్పుడు చాలా వరకు ఈ సంఖ్య తగ్గిపోయింది. రైతులు కూడా పోషించలేక కొంత తర్వాత యాంత్రీకరణ రావటం వల్ల కూడా వీటి సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి మనకు పశువులు ఎరువులు రావటం కూడా తగ్గిపోయింది. దీనివల్ల రైతులు ఏం చేశారంటే ఈ రసాయనిక ఎరువుల మోతాదు పెంచుకుంటా పోయారు. పశువుల ఎరువు లేదు కాబట్టి దానికి కూడా దాని పాళ్ళు కూడా రసాయనిక ఎరువు వేసి పెంచడం వల్ల ఇప్పుడు భూమిలో ఉండే మనకు ఉపయోగపడే సూక్ష్మ జీవులనే చనిపోయినాయండి. ముఖ్యంగా మనకు కనపడే వానపాములు, కనపడని సూక్ష్మ జీవులు చాలా ఉన్నాయి. అవన్నీ ఉంటేనే మనకి మనం వేసే ఎరువు కానీ ఇవన్నీ కూడా చెట్టుకు పట్టి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ చూసినట్టయితే మన మనుషుల్లో కూడా పేగుల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉండాలి. అది ఉంటేనే మనకు తిన్నా జరుగుతుంది. అలాగే మనకి భూమిలో ఆ బ్యాక్టీరియా, ఆ సంబంధించిన సూక్ష్మజీవులు లేకపోతే మనకు కనపడే పెద్ద వానపాములు కూడా అవి లేకపోతే మనం వేసిన ఎరువు కానీ ఇవన్నీ కూడా మొక్కకు అందే విధంగా తయారు కాదు. కాబట్టి మొక్కకు అందే షేప్ లో తయారు కావాలంటే ఇవన్నీ ఉండాలి. మనం ఎక్కువగా ఈ రసాయనిక ఎరువులు వాడటం, పురుగు మందులు, ముఖ్యంగా గుళికలు వాడటం వల్ల ఇవన్నీ కూడా చనిపోయినాయి. దాదాపుగా భూమి నిస్సారం అయిపోయింది. తర్వాత దీంట్లో చౌడు శాతం కూడా క్రమేపీ పెరుగుతా ఉంది. ఎందుకంటే కర్బన పదార్థం కలవట్లేదు దాంట్లో. కాబట్టి కర్బన పదార్థం కలవకపోతే ఇక్కడ కెమికల్ వేసుకుంటా పోతే మనకి ఈ చౌడు శాతం అనేది పెరిగిపోతా ఉంటుంది. రాను రాను మనకి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఒకప్పుడు పెట్టుబడి కొద్దిగా ఉండి దిగుబడి బాగుండేది, ఇప్పుడు పెట్టుబడి ఎక్కువైపోయి దిగుబడి తగ్గుతా ఉంది. కాబట్టి దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన తాతలు ముత్తాతలు చేసిన వ్యవసాయం ఇదే, మనం కొత్తగా చెప్పేదేం లేదు. కాకపోతే దాంట్లో కొన్ని సవరణలు చేసి మనం ఏమేమేయాలి, పురుగు వస్తే ఏమేయాలి, బలానికి ఏమేయాలి, హార్మోన్స్ లాగా ఉపయోగపడే అవి మొక్క నుంచి తీసిన ద్రావణాలే, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎట్లా వాడితే బాగుంటుంది అనేది రైతుల నుంచి కొంత సేకరించడం జరిగింది. సైంటిస్టులు కూడా దీని మీద ప్రయోగాలు చేశారు, చేస్తున్నారు. ఇంకా సైంటిస్టులు కూడా దాదాపుగా ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ తగ్గించమనే చెప్తున్నారు. ఫస్ట్ మనం బస్తాలు కొన్ని తగ్గించేయమని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా తగ్గించినా కూడా నష్టం రాదనేది చాలా మంది రైతులు చెప్తున్నారు. ఫస్ట్ లో అయితే రసాయనిక ఎరువులు వాడటం క్షణంగా తగ్గిస్తే నష్టం వస్తుందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేయటం వల్ల ఘనజీవామృతం, ద్రవజీవామృతం, తర్వాత బీజామృతం, దశపర్ణ కషాయం అని ప్రతిదానికి దీంట్లో మనకి ఉంది, సొల్యూషన్ ఉంది. మీకు బలం కావాలంటే బలానికి ఉన్నాయి, పురుగులు కావాలంటే పురుగులకి తగ్గట్టు కషాయాలు ఉన్నాయి, అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. కాకపోతే రైతులు తయారు చేసుకొని చేసుకోవడానికి కొంచెం ఓపిక ఉండాలి అంతే. దీంట్లో పెట్టుబడి తక్కువ కానీ కొంచెం రైతులు కష్టపడాల్సి ఉంది. కష్టపడితే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాతావరణానికి మంచిది, ఆరోగ్యకరమైన పంట పండుద్ది, మనకి నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. దానికి మంచి రేటు పెట్టి కొనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, మనకి కస్టమర్స్ రెడీగా ఉన్నారు. చాలా మంది రైతులు అడుగుతున్నారు ఈ రసాయనిక ఎరువు లేకుండా పండించిన ఉంటే మేము ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటామని అడుగుతున్నారు. మార్కెట్ ఉంది, దానికి మార్కెట్ క్రియేట్ అయింది. కాబట్టి దాన్ని మనం రైతు సోదరులు తప్పనిసరిగా ఉపయోగించుకొని, వాళ్ళకు కూడా అవసరమే, వాళ్ళు కూడా రైతు సోదరులు వాళ్ళ ఇంట్లో గానీ వాళ్ళ పిల్లలకు గానీ మంచి ఉత్పత్తులు, మనకి కెమికల్ లేని ఆహారం పెడితే మంచిదే. కాబట్టి వాళ్ళు తినటమే కాకుండా అందరికి అందించినట్టయితే మంచిదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా మన ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్తున్నారు. రైతు సోదరులు చాలా మంది మారారు, ఇంకా మారాల్సిన వాళ్ళు కూడా దయచేసి మారినట్టయితే మనకి అందరికి కూడా ఆరోగ్యకరమైన పంట తినే అవకాశం వస్తుంది. మనకి మన జిల్లాలో కూడా దాదాపుగా ఇప్పుడు మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 21 మండలాల్లో కూడా మనకి అన్ని చోట్ల మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 33 సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఈ జీవ సంబంధమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ఒక సెంటర్ పెట్టడం జరిగింది. రైతులు ఎంప్లాయీస్ కాదు, రైతుల నుంచి వచ్చిన వాళ్ళ చేత పెట్టించాము, ఇంట్రెస్ట్ ఉన్నల చేత. తర్వాత ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ పెట్టి ఉత్పత్తి చేసి, ఎందుకంటే ప్రతి రైతు చేసుకోలేకపోతున్నారు. కొంతమంది మనం ఇవన్నీ చెప్పేటప్పుడు మేము చేస్తాం సార్ బాగానే ఉంది కానీ మేము చేసుకోవడానికి కుదరట్లేదు, మా మనుషులు లేరు.

0: లో అని చెప్తున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయో ఏజెంట్స్ రిసోర్స్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి, బీఆర్సీలు అన్నాం, వీటిల్లో మనం తయారు చేసి ఇస్తున్నారు కొంతమంది. వాళ్ళు ఏమి లాభాలు ఆశించకుండా వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇస్తున్నారు. ఆ విధంగా చేసినట్టయితే మంచి ఫలితం దక్కుద్ది. వర్షాలు పడితే మామూలుగా మనం విత్తనం వేస్తాం. మన సహజ వ్యవసాయంలో వర్షాలు పడకముందే మనం ఏం చేస్తామంటే పిఎండిఎస్ అని ఉంది మనకి, అంటే నవధాన్యాలు అంటాం మనం. నవధాన్యాలు అంటే తొమ్మిదే ఉంటాయి, కానీ మన పిఎండిఎస్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో మనం ఏం చేస్తామంటే మన సీజన్కు ముందే ఒక 15 నుంచి 30 రకాల విత్తనాలు, మనకు తెలిసిన విత్తనాలు అన్ని, కూరగాయల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, తర్వాత మన ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్ని కలిపి ఒక 30 రకాల విత్తనాలు. ఇప్పుడు చాలా మంది 15 రకాలు వేస్తున్నారు ఇక్కడ. ఈ 15 రకాలు కలగలిపి మొత్తం దాన్ని గుళికలుగా తయారు చేసి వర్షం పడితే మామూలుగా వేసేయచ్చు. వర్షం పడకపోతే మనం ఏం చేయాలంటే ఆ గుళికలు, విత్తన గుళికలను తయారు చేసి దాంట్లో ఏం లేదండి, బీజామృతంతో కొంచెం తడిపి తర్వాత బంకమట్టి లేయర్ వేసి ఒకటి, తర్వాత ఘనజీవామృతాన్ని బాగా పొడి చేసి జల్లిచ్చి దాన్ని ఒక లేయర్ వేసి చివరిలో బూడిద ఒక లేయర్ వేస్తాం మనం. సరిపోయినన్ని మనం నీళ్లు అప్పుడప్పుడు చిలకరించుకుంటా మనం గుళిక తయారు చేసినట్టయితే విత్తనం ఒక 5 రెట్లు పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి వర్షం ఎప్పుడు పడితే అప్పుడు మొలకెత్తుంది, వర్షం పడే వరకు అది ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. గింజ ఎండిపోకుండా, ఎండి దాంట్లో తేమ పోకుండా, తేమ పోతే మనకి జీవం లేదు, జర్మినేషన్ రాదు. తేమ పోకుండా తర్వాత దాంట్లో ఒకవేళ మొలక వచ్చినా కూడా బలం కోసం మనం ఘనజీవామృతం ఇస్తున్నాం. తర్వాత బూడిద ఎందుకు వేస్తున్నాం అంటే చివరిలో ఎక్కువ తేమ ఉంటే పీల్చుకుంటుంది, మరి ఎక్కువ తేమ ఉంటే మొలక వచ్చేస్తుంది మీకు తెలిసిందే. కాబట్టి ఎక్కువ తేమ లేకుండా పీల్చుకోవడానికి ఒకటి, వేరే పక్షులు ఇట్లాంటి ముట్టుకోకుండా మనం బూడిద వేయటం వల్ల ఏంటంటే పొలాలు వేసినప్పుడు పక్షులు తింటాయి, అడవి పందులు తింటాయి, రకరకాలు విత్తనం రాగానే తినేస్తుంటాయి. కాబట్టి ఇట్లా గుళిక చేసి వేయటం వల్ల అది విత్తనం అనుకోదు అనమాట, ఏది కూడా పక్షులు గానీ అడవి పందులు గానీ వాటిని ముట్టుకోవు. కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మనం వర్షం కోసం చూడకుండా వేసేస్తే తర్వాత మనకి ఎప్పుడైతే వర్షం పడితే అప్పుడు ఇది మొలకొస్తుంది, కొంత పెరుగుదల వస్తుంది. ఇంతకుముందు మనం కలిగి దున్నమని చెప్పేవాళ్ళం దాన్ని, ఇప్పుడు కలిగి దున్నకుండా దాన్ని పశువుల మేతగా వాడుకోమని చెప్తున్నాము ఎక్కువ. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్లినో సంవత్సరం అంటున్నారు, కరువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన పశువులకి మేత కూడా కావాలి కాబట్టి కొన్ని జిల్లాల్లో మనం చూసాం మేము 4 అడుగుల దాకా పెరిగింది, బాగా పెరిగింది వర్షాలు పడి బాగా. దాన్ని అతను కొన్నది 1000 రూపాయలు పెట్టి కొని ఆ దున్నటానికి ఒక 1000 రూపాయలు ఖర్చు అయింది, 2000 3000 అయింది, మొత్తం మీద 35000కి ఒక డైరీ, చిన్న రైతు డైరీ పెడితే వాళ్ళకి అమ్మారు. ఆ విధంగా రైతులు దీని నుంచి కూడా అదనపు ఆదాయం తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత భూమిని ఎక్కువగా పాడు చేయకుండా మనం, అంటే దున్నకుండా, ఎక్కువ దున్నటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భూమి డిస్టర్బ్ అయితే ఈ జీవులన్నీ చచ్చిపోతున్న ఉద్దేశంతో మనం కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గొంతులు తీసి విత్తనాలు వేస్తే మనం ప్రధాన పంటది అది కూడా మనకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి పిఎండిఎస్ వేయటం వల్ల కలుపు మొక్కలు విడిగా రావు, మళ్ళీ భూమి అంతా కప్పబడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే టెంపరేచర్ తగ్గుతా ఉంది మనకు, భూమి టెంపరేచర్ చూసినట్టయితే ఈ పిఎండిఎస్ బాగా పెరిగిన దగ్గర, అంటే మనకు పచ్చగా పొలం అంతా కప్పబడిన దగ్గరేమో 35 డిగ్రీలు ఉంటే మిగిలిన చోట్ల ఖాళీగా ఉండి భూమి అసలు ఏ గడ్డి గాదం లేకుండా ఉన్నది, అక్కడ చూసినట్టయితే దాదాపు 50 నుంచి 60 డిగ్రీలు కనిపిస్తా ఉంది. వాతావరణ టెంపరేచర్ వేరు, భూమి టెంపరేచర్ నేను చెప్పేది. భూమి టెంపరేచర్ పెరగడం వల్ల లోపల ఏ జీవి కూడా బతకలేదు. మనకు పిఎండిఎస్ వేసి పొలం ఎప్పుడు కూడా కప్పి ఉన్నట్టయితే లోపల ఉండే సూక్ష్మజీవులు చచ్చిపోకుండా ఉంటాయి, లోపల కూడా మంచి హ్యూమస్ డెవలప్ అవుతా ఉంటుంది, అంటే కార్బన్ శాతం పెరుగుతూ ఉంటుంది. దీని వేర్లు ప్రధాన పంట వేసిన తర్వాత దీని వేర్లు కూడా కుళ్ళి మనకి మంచి ఎరువుగా తయారవుతా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ లో అనుకున్నాం మనం, మనకి పశువుల సంఖ్య తగ్గిపోయింది, పశువులు ఎరువు తగ్గిపోయిందని. కాబట్టి ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట ఎరువులు గాని, తర్వాత పచ్చిరొట్ట పంటలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉన్నాయి మనకి 30 రకాలలో పచ్చిరొట్ట పంటలు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ఇన్ని రకాలు కలిపేసుకోవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క పంట వేరు ఒక్కొక్క రకంగా ఉంటుందండి. అందుకని మనకి దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల రసాలు కూడా భూమిలో కలుస్తాయి. వేర్లలో నుంచి మనకు కొన్ని రకాల రసాలు కూడా కలవటం వల్ల భూమి సారవంతం అయిపోయి మంచిగా అన్ని రకాల పోషకాలు, మనకు మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు కూడా వీరు అందిస్తుంది. అందుకే ఈ పద్ధతులు పాటించడం వల్ల మనకి ఎరువు తగ్గించినా కూడా దిగుబడులు తగ్గటం లేదు.
1: రసాయన ఎరువులు వాడకుండా ఉండాలి అంటే అటువంటి రైతులకు మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు సార్?
0: రైతులంతా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే మన స్టాఫ్ అందరూ వచ్చి కూడా మీకు సహకారం ఇస్తారు, ఎట్లా చేయాలో చెప్తారు, అన్ని నేర్పిస్తారు మీకు కషాయాలు చేయటం. ముందు కావాలంటే మన బీఆర్సీ సెంటర్స్ ద్వారా తయారు చేసి ఇస్తారు, మీరు కూడా సొంతగా తయారు చేసుకోవచ్చు. క్రమేపీ కొద్దిగా ఆవుల సంఖ్య కూడా పెంచుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఆవు మూత్రము ఆవు పేడలో సూక్ష్మజీవులు ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. మామూలు గేదె దాంట్లో కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటాయి, ఆవు మూత్రం ఆవు పేడలో చాలా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది చాలా శ్రేష్టమైంది, మన భూమి అంతా కూడా మంచిగా డెవలప్ అయింది, ఆరోగ్యంగా ఉంటుంది.

0: ముందుగా నేల ఆరోగ్యంగా ఉంటేనే మనకు పంట సరిగా పండుద్ది. ముందు ముందు తప్పనిసరిగా మనకు ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. ఇప్పుడు యూరియా మనకి తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి ఎక్కువ వేస్తున్నారు మనం, దానివల్ల నత్రజని ఎక్కువ అవుతా ఉంది. నత్రజని, భాస్వరం, పొటాష్ ఒక పాలల్లో వేసుకుంటేనే అది బాగుంటది. మనకి అన్నం, కూర, ఉప్పు ఎట్లా వేస్తామో అట్లా ఒక పాలల్లో వేసుకుంటేనే మనకి రుచి వచ్చినట్టు అది భూమి కూడా మంచిగా ఉంటది. అట్లా కాకుండా మనం తక్కువ రేట్ వస్తుందని ఒక మందుని ఎక్కువగా ఒక మందుని తక్కువగా వేస్తే నత్రజని శాతం ఎక్కువైపోయి శాకీ ఉత్పత్తి ఎక్కువగా జరిగి దాని ద్వారా మళ్లీ పొరుగులు తెగుళ్లు ఎక్కువ వస్తున్నాయి, మళ్లీ దానికి పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులంతా కూడా గమనించి ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
1: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం గురించి, ఆ పథకం యొక్క విధి విధానాల గురించి చక్కటి సమాచారాన్ని అన్నదాతలకు అందించారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి జాతీయ సహజ వ్యవసాయ పథకం గురించి మార్కోపురం జిల్లా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ కెఐ సుదర్శన్ రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కోపురం కేంద్రం సమర్పణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తా ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఈ కార్యక్రమంలో ముందుగా ఇల్లందు బాటమ్ ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, రాజ్విక, రాధాపాసి, భవ్వపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, రాజా, మౌనిక, అక్షయ, అనుష, అనుదీప్, శతాక్షి, అంబు, జశ్వంత్, ఉమా, పార్వతీబాయ్, చోటాపూర్ పాసి, ఎండి షాకీర్, షెహజాదీ, మెహ్రిన్, జగన్మాత. వీరందరు కోరుతున్న పాట స్టేట్ రౌడీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

అరే మూతి మీద మీసం ఉన్న రసం ఉన్న జబర్దస్తి గబ్బర్ నిర్ర, అరే రౌడీలైన కేడీలైన సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ నిర్ర, అరే యముడికి నే మొగుడిని

వా, అరే హా, అరే ముతి మీద మీసం ఉన్న రసం ఉన్న జబర్దస్తి గబ్బర్ నిర్రా, అరే రౌడీలైన కడిలైన సహో అంటూ సలాం కొట్టే సర్దార్ నిరా, అరే రే యమ

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989709158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని

0: కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై కిన్నెలహరి శ్రోతలు కొంచెం చిత్రగీతలు వింటున్నారు.
2: నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, వీరందరూ కోరుతున్న పాట ఇద్దరమ్మాయిలు చిత్రం నుండి ఈ పాట.

గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, వీరందరూ కోరుతున్న పాట ఇద్దరమ్మాయిలు చిత్రం నుండి ఈ పాట.

చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం కోసం కోరిన శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టి పంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, ధరణి, సీతమ్మ, శ్రీదేవి, కోర్స రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య.

సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరందరూ కోరుతున్న పాట అన్నమయ్య. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, కాపర్తి సతీష్చారి, కాపర్తి పవన్చారి, కాపర్తి బ్రహ్మయ్యచారి, కాపర్తి సత్యవతి, కాపర్తి అమృతమ్మ, కాపర్తి కళ్యాణి వీరందరూ కోరుతున్న పాట పెళ్ళి పందిరి. ఈ చిత్రం నుండి ఈ పాట.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై కిన్నలహరి శ్రోతలు కూర్న చిత్రగీతాలు వింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, నరేష్, జోసిక, అకుల్ అర్జున్, పయ్యావుల రామమూర్తి, స్వరూప, పెద్దబోయిన సుధాకర్, లలిత వీరందరు కోరుతున్న పాట బొబ్బిలి సింహం. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరూ కోరుతున్న పాట ఆది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్ గంగా పాడిన పాట.

కిన్నలహరి శ్రోతల గురించి చిత్రగీతాలు ఈ కార్యక్రమంలో చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా,

మీరింతవరకు కిన్నెలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై మధురిమ ఆపాద ముద్ర గీతాలు వింటున్నారు. బుద్ధివంతుడు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట వినండి.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై మధురిమ ఆపాత మధుర గీతాలు వింటున్నారు. ఆరాధన చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వినండి.

0: ఏమిటో ఆ మహిమలు?
1: శ్రీమద్మారమణ గోవింద. భక్తులారా, సుజనులారా, సీతాలక్ష్మణ సమేతుండైన శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంబున పావన గోదావరి తీరంబున ఒకనొక గిరిని పరికించి దానిపై సుంత విశ్రమించినంత ఆ కందరం ఒక సుందర పురుషాకృతిని దాల్చి ఏమని అడరగా.

0: ಪ್ರಾರ್ಥನಾ ಪುಣ್ಯಮು ಪಂಡೆನು ಶ್ರೀರಾಮ
1: అని భద్రుడు ప్రార్థించిన అప్పుడు స్వామివారు ఏమన్నారనగా, వత్స నీ ముద్దు చెల్లించడానికి ముందు మా తండ్రి మాట చెల్లించవలేదు కదా, ఉత్తరాంతర కాలమున నీకు పునర్దర్శనము ఇచ్చువాడను అని వెడలిపోయింది. అంతటా
0: వెడలిన రాముడు వెలదిని బాసీదుములలు పడెను, కడలికి వారధి కట్టి కఠినాత్ముడు ధనుజుని కొట్టి కలికి చెరను పోగొట్టి

0: గోవింద.
1: కానీ భూలోకమున భద్రుడు ఎన్ని యుగములైనా ఎదురు చూస్తూ ఏ విధముగా శోకించినాడనగా

0: శబరంబుజేసి భవగ్ర తపస్సునాచరించ సకల సురాసుర యక్షగంధర్వ కిందిర కింపురుషాదులు సంక్షోభం మునందిరి. అప్పుడు
1: కథలెన్నో.

0: వడివడి కదలెను శ్రీ మహావిష్ణువు, ఆహా కదలెను భక్త సహిష్ణు.
1: గజేంద్ర మోక్ష సన్నివేశంపు కైవడి స్వామివారు ఆ విధముగా కదలగా
0: తన వెంటన్ సిరి లచ్చి వెంటన్ అవరోధ వ్రాతమున్ దాని వెంక పక్షేంద్రుడును వాణి పంతను ధనుష్కౌమోదకి శంఖ చక్ర నికాయంబును.
1: హుటాహుటిని రాగా తొందర ఎందు అపసవ్యముగా ఆయుధములు ధరించి భద్రులకు దర్శనం పెయ్యా.

అని భద్రుడు కోరగా శ్రీ మహావిష్ణువు తొలినాటి రామావతారమును ప్రదర్శించను. అపసవ్యంబులైన ఆయుధములు ఆ తీరుగనే చేతుర నిల్చెను. భద్రుడు మహదానంద భరితుడై

అని విధనించగా స్వామివారు ఆ తీరుగానే వెలసింది. ఆ భద్రుడే భద్రాద్రి అయ్యది. భద్రగిరివాసుడైన శ్రీరామచంద్రుడు ఎండకు ఎండి, వానకు తడిసి, నీడకు తప్పించిన వాడై ఒకనాడు శబరి అంశమున జన్మించినదైన పోకల దమ్మక్క అను భక్తురాలి స్వప్నమున సాక్షాత్కరించి ఆ వైరము వివరించగా ఆయమ భద్రగిరినంతయు గాలించగా స్వామివారి దివ్యసుందరమూర్తి కనిపించారు.

0: అని పోగల దమ్మక్క నిత్యము సేవించుకొని తదుత్తర కాలమున రామదాసుగా ప్రఖ్యాతిగాంచిన కంచర్ల గోపన్న ఏ విధముగా ఆలయ నిర్మాణము గావించిననగా?
1: ఏ విధముగానా తప్పు చేసి?
0: తప్పున ఆయన గోపన్న చరితము లోకవిఖ్యాతం, తదీయ సంస్మరణము మంగళదాయకం.
2: రామచంద్రాయ జనక రాజ రామలోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం.
3: సీతారామచంద్రాయ
2: జనక రాజ రామలోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం, మహిత మంగళం, మహిత మంగళం.
4: జయ శ్రీమద్ రమణ గోవింద. హాయ్
5: రండి బాబు, రండి.
6: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై మధురిమ ఆపాత మధుర గీతాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా జయసింహ చిత్రం కోసం ఘంటసాల లీలా పాడిన పాట వినండి.

మీరు ఇంతవరకు మధురిమ ఆపాత మధుర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

రేపటి ప్రసార ముఖ్యాంశాలు. ఉదయం 6:10 అంజలి భక్తిగీతలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎస్కే పర్వీన్ సుల్తానా. 6:35 ప్రసారమై రైతు సమాచారంలో పాల ఉత్పత్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 7:30 విజయపదం

ఈ కార్యక్రమంలో వాక్చాతుర్యాన్ని పెంచుకునేందుకు సులువైన మార్గాలు వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ మరియు శ్రీమతి శృతి. 7:45 తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా తెలంగాణ నీటిపారుదల పితామహుడు నవాబ్ అలీ నవాబ్ జంగ్ ప్రసంగం వింటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెలహరి ప్రసారమవుతుంది. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:10 శాస్త్రీయ సంగీతం. ఈ కార్యక్రమంలో నిషత్ ఖాన్ గారి సితార వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జనాభా సమతుల్యత సుస్థిర అభివృద్ధికి పునాది ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు.

3:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 4 చిత్రగీతాలు వింటారు. 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:15 రైతే రాజు. వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం ఈ కార్యక్రమంలో. పాలీహౌజ్లో నారు పెంపకం పరిచయ కార్యక్రమం, దూడల పోషణలో మెలకువలు, ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 కిన్నలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మీరు ఇంతవరకు రేపటి ప్రసార ముఖ్యాంశాలు విన్నారు. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:03 దాటి 25 సెకండ్లు. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:53 100.1 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.